ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1945, వైశాఖ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే 2వ తేదీ శనివారం. అందరికీ శుభోదయం.

అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆచర్యని మాట్లాడుతున్నాను. అండ్ నిలయంలో సమయం 6 గంటల 10 నిమిషాలకు వస్తుంది. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నాం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి గ్రామంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవాలయం గురించి. ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుందాం. ఇక్కడి స్వామివారిని శ్రీకృష్ణ దేవరాయల రాజైనటువంటి రాజగురువైనటువంటి

మాట్లాడుకుందాం. ఇక్కడి స్వామివారిని శ్రీకృష్ణ దేవరాయల రాజైనటువంటి రాజగురువైనటువంటి వ్యాసరాయలు ప్రతిష్ఠించారని ప్రతీతి. అంతేకాదు కన్వ మహర్షి తపస్సు చేసినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ శ్రీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన అనుకున్నారట. మరి బీచ్ బలిలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్ర దర్శనం వింటున్నారు. నిలయంలో సమయం 6:18 అవుతుంది. ఇప్పుడిప్పుడే రేడియోని ఆన్ చేసి వింటున్నటువంటి శ్రోతలకి శుభోదయం. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం కృష్ణ తుంగభద్ర మధ్య ప్రాంతంలో వెలిసినటువంటి పీచుపల్లిలో ఉన్నటువంటి అభయాంజనేయ దేవాలయం గురించి. ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయానికి చారిత్రకంగా చాలా ప్రాధాన్యత ఉంది. కృష్ణ తుంగభద్ర నదీ ప్రాంతాల మధ్య ఉండటం ఈ ఆలయం మౌర్యులకు, శాతవాహనులకు, ఇష్వాకులకు, బాదామి చాళుక్యులకు, కళ్యాణి చాళుక్యులకు, కాకతీయులకు, విజయనగర సామ్రాజ్య పాలకులకు వారి పాలనలో ఉన్నట్టు ఇక్కడి శాసనాల ద్వారా, ప్రాచీన విశేషాల ద్వారా తెలుస్తుంది. బీచుపల్లిని నడిగడ్డ అని కూడా అంటారు. బీచుపల్లిలో కనిపించే దేవాలయాలన్నీ 200 సంవత్సరాల క్రితం గద్వాల్ రాజులు నిర్మించారు. గర్భాలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల రాజగురువైనటువంటి శ్రీ వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. మరి ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

జస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాల్టి మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం బీచ్పల్లిలో వెలిసినటువంటి అభయాంజనేయ దేవాలయం గురించి. ఇవాల్టి మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. వ్యాసరాయల వారు ఆలయ ప్రతిష్టాపన జరిపిన తర్వాత ఆలయ ఆవరణలో పడుకున్నారట. అప్పుడు కలలో ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి, ఈరోజైతే పూజా కార్యక్రమాలు నీవు నిర్వహించావు, మరి రేపటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ ఎవరు జరుపుతారని హనుమంతుల వారు వ్యాసరాయల వారిని అడిగారట. ఆ ప్రశ్నకు వ్యాసరాయల వారు ఆశ్చర్యపోయి, స్వామి, ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపండి అని సెలవిచ్చారట. అప్పుడు ఆంజనేయ స్వామి, ఎవరైతే ఉదయం నన్ను మొట్టమొదటిగా దర్శించుకుంటారో వారిని ఆలయానికి అర్చకులుగా నియమించాలని చెప్పారట. మరుసటి రోజు ఉదయం వ్యాసరాయల వారు, అప్పుడు ఆ ప్రాంతానికి పశువులను మేపుతూ ఒక బోయ పిల్లవాడు వచ్చాడట. ఆ పిల్లవాడు మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారట ఆ ఉదయం. ఆ పిల్లవాడిని వ్యాసరాయల వారు ఆలయంలోకి తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో

చెప్పారట. మరి ఆ పిల్లవాడి పేరే బీచుపల్లి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భక్తుడి పేరు మీదనే బీచుపల్లి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధిగాంచింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఈ ఆలయంలో అర్చకులుగా పూజలు నిర్వహిస్తున్నారు అక్కడున్నటువంటి బోయ పరివారం. మరి మరిన్ని విశేషాలు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు మనం మాట్లాడుకుందాం క్షేత్ర దర్శనలో ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనం వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనలో బీచ్ పల్లిలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం. ఆంజనేయ స్వామి వారి ఆలయ సమీపంలో పవిత్ర కృష్ణానది ప్రవహిస్తుంది. ఇక్కడ కృష్ణానది దక్షిణ వాహినిగా ప్రవహిస్తుందన్నమాట. ఒక భారీ ఎత్తైనటువంటి తోరణం బీచ్పల్లి రాయుడికి స్వాగతం పలుకుతూ మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ఈ ఆలయంలో రాతితో చేసిన ఒక పురాతనమైనటువంటి ధ్వజస్తంభము ప్రధాన ఆలయంలో శివపార్వతుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. సమీపంలో పాలరాతితో చేసినటువంటి రామలక్ష్మణ సీత హనుమ విగ్రహాలు కూడా ఇక్కడ మనకు చూడడానికి లభిస్తాయి అన్నమాట. దీనికి దగ్గరలో హనుమంతుల వారి పాదముద్రలు ఉంటాయి. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి ప్రధాన గర్భ ఆలయంలో శ్రీ బీచ్పల్లి హనుమంతుల వారి తూర్పు వైపు నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి విగ్రహం మనకి కనిపిస్తుంది. 8 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఏకశిలపై స్వామివారి విగ్రహం మనం చూడవచ్చు. ముఖ్యంగా హారతిచ్చేటప్పుడు మంత్రముగ్ధులను చేస్తుంది ఇక్కడి ఆలయంలోని వాతావరణం. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి క్షేత్ర దర్శన్ మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం.

చేస్తున్నాం. జోగులాంబ గద్దవాల జిల్లా ఇటిక్యాల మండలం బీచ్పల్లిలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి దేవాలయం గురించి వాళ్ళకి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ ఆలయంలో ప్రతిరోజు అర్చనలు, పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో మార్గశిర మాసంలో హనుమంత జయంతి, వైశాఖ మాసంలో నరసింహ జయంతిని చాలా అద్భుతంగా జరుపుతారట. మరి ఈ ఆలయం సందర్శకులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటకలోంచి, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్ల నుంచి స్వామివారిని దర్శించుకోవడం కోసం వస్తారు. మరి చాలామంది భక్తులు తమ వివాహాన్ని ఈ పుణ్యక్షేత్రంలో జరుపుకోవడం కోసం చాలా ఇష్టపడతారట. ఇక్కడ ప్రశాంతమైనటువంటి, శాంతివంతమైనటువంటి వాతావరణం కారణంగా చాలామంది భక్తులు కేవలం ధ్యానం చేయడానికి ఈ క్షేత్రానికి వస్తారట. మరి స్వామివారి బొట్టుని చాలా పవిత్రంగా, మరియు బొట్టు చాలా శక్తివంతమైనదిగా భావిస్తారట. అన్ని దుష్టశక్తుల నుంచి దోషాల నివారణ కోసం ఈ బొట్టుని భక్తులు పెట్టుకుంటుంటారట. మరి విన్నారు కదా, ఇవాళ మన క్షేత్ర దర్శనిలో బీచ్పల్లిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయం గురించి. మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం, మరొక క్షేత్ర దర్శనిలో మళ్ళీ కలుద్దాం. మరి మీ అందరి కోసం ఈ పాట.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

మన దేశంలో ఇంటర్నెట్ సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణల అంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు ఖనిజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఎల్పీజీ అక్రమ నిల్వలు నల్లబజార్ విక్రయాలు అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2,300 కంటే ఎక్కువ దాడులు నిర్వహించామని తెలియజేసింది. పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 98% పెరిగాయని, సుమారు 41,60,000 బుకింగ్లకు గాను దాదాపు 49,80,000 గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ చేశారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను మళ్లించకుండా చూసేందుకు డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ ఆధారిత పంపిణీ 93% పెరిగింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 21,70,500 సిలిండర్లు విక్రయించారని, 79,000కు పైగా 5 కిలో సిలిండర్లు పంపిణీ చేశారని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపులను సంక్షోభానికి ముందున్న స్థాయిలో 70% ఇప్పుడు పెంచారు. మార్చి నుంచి సుమారు 5,88,000 పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైందని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోపక్క పశ్చిమాసియా ప్రాంతంలో భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత నౌకలకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని ప్రభుత్వం తెలియజేసింది. షిప్పింగ్ కంట్రోల్ రూమ్ను డీజీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,200 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్, 17,000 కంటే ఎక్కువ ఈమెయిల్స్ను పరిష్కరించినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 113 కాల్స్, 295 ఈమెయిల్స్ అందాయి. భారత పౌరులు వారి కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యల పరిష్కారానికి, సందేహాలకు సమాధానమిచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తోంది. ఆ ప్రాంతం నుంచి మన దేశంలో వివిధ ప్రాంతాలకు అదనపు విమానాలు నడుస్తున్నాయని, విమాన ప్రయాణం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,490 భారతీయ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణాంతం చేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. చర్చల ద్వారా పరిష్కారం లభించే అవకాశాల గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్రిక్తతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తన సవరించిన ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా పంపగా ఆ దేశ ప్రభుత్వ మీడియా కూడా ఈ విషయం ధృవీకరించింది. చర్చల్లో ఇరాన్ పురోగతి సాధించిందని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం ప్రతిపాదనలో పేర్కొన్న షరతుల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానని, తాను అంగీకరించలేని విధంగా ఇరాన్ రాయితీలు కోరుతోందని డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వ ధోరణి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, ఇరుపక్షాల మధ్య అపనమ్మకం కొనసాగుతోందని కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అంతర్గతంగా తమ దేశంలో ఎటువంటి అస్థిరత లేదని, చర్చల విషయంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అంటోంది. మరోపక్క లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే రోజు 2 పిల్లలతో సహా 30 మందికి పైగా మరణించినట్లు వార్తలిందాయి. గత నెలలో అమెరికా మధ్యవర్తి ఒక్కంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం తన ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్యను గతంలో 27 దేశాల నుంచి 41 దేశాలకు పెంచిందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దీర్ఘకాలికంగా తాము ప్రణాళికలు రూపొందించడం వల్ల
ఫలితాలు.

సాధించామని ఆయన చెప్పారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం గురించి మాట్లాడుతూ రిఫైనరీలో ఎల్పీజీ దిగుబడిని గరిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశామని, మన దేశీయ ఉత్పత్తిని కూడా 60% మేరకు పెంచామని హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల స్వయం గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 2026 మే 30వ తేదీ వరకు

0: హెచ్బిడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రెండు వేల ఇరవై ఏడు జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల స్వయం గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 2026 మే 30వ తేదీ వరకు ఈ వివరాల సేకరణ కొనసాగుతుందని, ఈ కాలంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లో జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. మే 15వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 16వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితాను నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలోని మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవేళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు హైదరాబాద్లో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై ఒక వర్క్షాప్ నిర్వహిస్తోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం లక్ష్యాలు ఈ వర్క్షాప్ ద్వారా పాల్గొనే వారికి పరిచయం చేస్తారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ దీని గురించి మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం దార్శనికత గురించి వివరిస్తారు. ఆ తర్వాత జాతీయ విధాన లక్ష్యాలు, సాంకేతిక రోడ్ మ్యాప్ మొదలైన వాటి గురించి కూడా వర్క్షాప్లో చర్చిస్తారు. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తర్వాత చలమణిలో ఉన్న నోట్లలో 98.47% తమకు తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. తన కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19వ తేదీన 2000 రూపాయల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం శ్రోతలకు తెలుసు. ఆ సమయంలో చలమణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 3,56,000 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఈ విలువ భారీగా తగ్గి 5,451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస్ ఓం పర్వత యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మంది పైగా భక్తులతో కూడిన మొదటి బృందం దార్చులా నుండి ఈ పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశీష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణలంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ నిన్న ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జల వనరుల సంరక్షణ, గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమల్ల జ్యోతికుమార్ గారితో పరిచయం వెంటారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం గనక ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి. తెలంగాణ రాష్ట్రంలో కనుక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
0: ఏ ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయి అంటారు?
1: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంట వాటిని, వాస్తవానికి అయితే బోర్వెల్సే. దాదాపు 1900 పైచలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగం ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతమైతే ఉన్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియోలాజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి. ఆ పగుళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి.
0: జ్యోతి కుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000, 1500, 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ

0: ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్డ్ డ్రిల్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
1: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే, మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనము టోటల్గా వర్షాకాలము వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక, నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే, పైన మట్టి పొర ఉంటుంది. ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంకమట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్స్ వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతి పొరల్లో ఒక భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని ముఖ్యంగా వినియోగదారులను చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వాళ్ళు. చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది గనక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
0: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
1: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి, దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ పారిశ్రామిక సముదాయం కానీ ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
0: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
1: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారం.

0: గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు లేకుంటే కమర్షియల్ అయినా ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు, దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రము దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోరు వేసే వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది gwrms.telangana.gov.in, దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు, ఇవి చలాన్ ద్వారా గవర్నమెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రోజియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోరు వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి. ఇది మన చట్టం.

ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతికుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ రమేష్ సొంకసారి. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాల కార్యక్రమం వింటారు.

0: శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మన అందరి ఇష్టమైన జనరంజనికి స్వాగతం. హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: జగిత్యాల జిల్లా నుండి జాప భూమేశ్వర్.
0: భూమేశ్వర్ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఏ పాట కావాలి?
1: ఆత్మీయుడు చామంతి ఏమిటే.
0: ఓకేనండి, మంచి పాట అడిగారు, వినిపిస్తాం మీరు కోరుకున్న పాట.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
3: నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
3: నిజామాబాద్ నుంచి మురహాని మాట్లాడుతున్నాను.
2: మురహ గారు బాగున్నారా?
3: బాగున్నాం. మీరు బాగున్నారా?
2: బాగున్నామండి. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: జగదేక వీరుని కథ, అందులో నుంచి శివశంకరి.
2: ఓకేనండి, మంచి పాట అడిగారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: हेलो गुड मॉर्निंग जनरंजनी।
3: नमस्ते
2: नमस्ते अंडी।
3: నా పేరు వీరభద్రారావు ఎమ్మెల్యే కోట నుండి చెప్తున్నాను.
2: వీరభద్ర
3: సినిమాలో తొలిసారి ముద్దవమంద అన్న ఒక సాంగ్ కావాలి.
2: తప్పకుండానండి, మీరు కోరుకున్న పాట వినిపిస్తాను.

0: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: శుభోదయం మేడం గారు.
0: మీ పేరండి?
1: నా పేరు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరుపొలం గ్రామం నుంచి అండి. పంతాడి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను మేడం గారు.
0: శ్రీనివాసరావు గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు.
0: చెప్పండి.
1: మాకు త్రిశూలం చిత్రంలో 12 ఏళ్లకు పుస్తకాలు
0: 12 ఏళ్ళ
1: పాట వినిపించవలసింది మేడం గారు.
0: తప్పకుండానండి, మీరు కోరుకున్న పాట వినిపిస్తాను.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: హలో గుడ్ మార్నింగ్ జనరంజని.
3: వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
2: మీ పేరండి?
3: పేరు శ్యామల ప్రకాష్ అండి మేడం. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి.
2: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు.
3: అవును మేడం.
2: బాగున్నారండి?
3: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా?
2: బాగున్నాం. మరి ఏ పాట కావాలి?
3: అల్లరి పిల్లల నుంచి శ్రీచక్ర సుభాష్ అని.
2: ఓకేనండి, ఎవర్ గ్రీన్ సాంగ్ అడిగారు. మీరు కోరుకున్న పాట వినిపిస్తాం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 PM to 4 PM మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 PM కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడే రేడియోని ట్యూన్ ఇన్ చేసిన లిజనర్స్ అందరికీ అ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ సాటర్డే సండే మన కోసం మనం స్పెండ్ చేసుకున్న టైం. సో మరి వారం మొత్తం కూడా బాగా కష్టపడిన తర్వాత ఒక 2 డేస్ డెఫినెట్లీ మనకు కావాలి కదా. సో మరి ఈ టైంలో రీఛార్జ్ అయిపోయి రిలాక్స్ అవ్వాలనుకుంటే, మన జనరంజన కార్యక్రమంలో మీ ఫేవరెట్ పాటలు వినాలనుకుంటే చాలా సింపుల్ అనమాట. 0402324082 కి వాట్సాప్ చేయండి మీరు వినాలనుకునే పాటని, మీ పేరు మీ ఊరు టైప్ చేసి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మొట్టమొదటి మెసేజ్ చదివేస్తున్నాను. సో మరి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల మెసేజ్ చేశారనమాట. సో మరి వారు కోరుతున్నటువంటి పాట బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి, ది గ్రేట్ సంగీతం గారు దర్శకత్వం వహించినటువంటి భైరవ ద్వీపం సినిమా నుంచి శ్రీ తుంబుర నారద పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారనమాట. సో మరి అలాగే ఈ పాటను మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి అశ్విన్, ఆనంద్, మాన్విత్, రమేష్ కి ఈ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ రఘునాథ్పురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ, అశ్విత్, సాక్షత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత, వెంకన్న మెసేజ్ చేశారు రఘునాథ్పురం నుంచి. సో మరి తప్పకుండా అండి, మీకోసం ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తాను జనరంజన కార్యక్రమంలో. మరి చెప్పాను కదా మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఈ ఎవరిలో మీరు వినాలనుకుంటే 0402324082 కి వాట్సాప్ చేయండి.

ಸಗ ಮ ಪ ಗ ಮ ಪ ನಿ ಮ ಪ ನಿ ಸಗ ಸಗ ಮ ಪ ಗ ಸಗ ಮ ಗ ಮ ಸಗ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ನಿ ದ ಪ

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఎస్ దోస్త, మరి మనందరం వింటున్నాం మనందరికి ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో మరి శ్రోత రిక్వెస్ట్ చేస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు టొరంటో కెనడా నుంచి మెసేజ్ చేశారు కృష్ణవేణి, రజని, హనుమంతరావు, శశాంక్, మేఘన, వికాస్ మెసేజ్ చేశారు. సో మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట రాజ్ కుమార్ చిత్రం నుంచి జానకి కలగనలేదు అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ మరి నెక్స్ట్ వచ్చినటువంటి మెసేజ్, గుడ్ మార్నింగ్ జనరంజని, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి సార్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిరుతిల్ల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వెస్ట్ చేసినటువంటి పాట, మరి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం శోభన్ బాబు గారు యాక్ట్ చేసినటువంటి రాజ్ కుమార్, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు, సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి పాట, ఇళయరాజా గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: జనరంజనీ శ్రోతల మనోరంజని వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ లిజనర్స్ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి బ్లాక్ బస్టర్ పాటలు మనం జనరంజని కార్యక్రమంలో వింటున్నాను. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సిద్ధుల నాగారం నుంచి దుర్గయ్య, లక్ష్మణ్, లక్ష్మి, లోకేశ్వరి మరియు గద్వాల జిల్లా ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి కృష్ణ గౌడ్ మెసేజ్ చేశారు. మరి వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ కోసం వందే మాత్రం మరి ఈ సినిమా నుంచి బాలుగారు, జానకి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట చక్రవర్తి గారు సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట మీ అందరి కోసం, మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జుషని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. మరి నెక్స్ట్ మెసేజ్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు దొడ్డేపల్లి గ్రామం నుంచి శ్యామలారాణి, ప్రకాష్ రాజ్, రాజగోపాలచారి అక్కయ్యమ్మ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట జానకి రాముడు చిత్రం నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ పుట్టపాక నుంచి తిరుమలయ్య, చంద్రశేఖర్, శ్రీకాంత్ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భావరావుపేట నుంచి శైలజ, సత్యనారాయణ, భవానీ, శాంభవి, శ్రీయ

అరుణ్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో జానకిరాముడు చిత్రం నుంచి బాలగారు జానకి గారు కలిసి పాడినటువంటి ఈ పాట కేవీ మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి జానకిరాముడు చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరంజని కార్యక్రమంలో మరి శ్రోతలు కోరుతున్నటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. నెక్స్ట్ మన జనరంజని కార్యక్రమంలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సౌందర్య మరియు వారి కుటుంబ సభ్యులు మరి వారు కోరుతున్నటువంటి పాట సుఖదుఖాలు చిత్రం నుంచి సుశీలమ్మ గారు పాడినటువంటి పాటను వినిపించింది అంటూ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఎస్పీ కోదండపాణి గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: శ్రోతలు కోరుతున్నటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం జనరంజని కార్యక్రమంలో. మరిమ్మని నెక్స్ట్ మన షోలో నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా నుంచి, పటాన్ చెరువు నవ్యద గ్రాండ్ నుంచి స్వరరాగిణి రవికుమార్, స్వరూప శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవేద, నాగరాజు, లలిత, నిహాల్, లత, నిగంశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి జనరంజని కార్యక్రమంలో మా కోసం నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి బాలుగారు సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భూదాం పోచంపల్లి గాంధీనగర్ నుంచి యలగందుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారందరి కోసం నాలుగు స్తంభాలాట. మరి ఈ సినిమాల నుంచి రాజన్ నాగేంద్ర గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట, బాలగారు సుశీలమ్మ గారు అద్భుతంగా పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం జనరంజని కార్యక్రమంలో. మరి అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుంది. స్టూడియోలో సమయం 8:56 అవుతుంది. సో మరి ఈ అవర్ లో లాస్ట్ పాటను మీ అందరికోసం వినిపిస్తున్నాను మన జనరంజని కార్యక్రమంలో. మరి సఫీల్గూడ నుంచి దుర్గా సారథి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట భక్త కన్నప్ప చిత్రం నుంచి రామకృష్ణ గారు సుశీల గారు కలిసి పాడినటువంటి ఆకాశం దించాలనే పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇంకా చాలా మంది మెసేజ్ చేశారు. కాకపోతే అందరు కోరినటువంటి పాటలు మాత్రం వినిపించలేకపోయాను. బట్ ఇవాళ మన జనరంజన కార్యక్రమానికి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరి కోసం ఈ పాట, మరి భక్త కన్నప్ప ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం మన జనరంజన కార్యక్రమంలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రిలే ప్రోగ్రాంలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు మీరు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే ప్రోగ్రాంలో విన్నారు. స్టూడియోలో సమయం 10 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 8.7% వృద్ధితో 243,000 కోట్ల రూపాయలకు చేరాయి. రీఫండ్లపోను నికర వసూళ్లు 211,000 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ముఖ్యంగా దిగుమతులపై ఆదాయం 25.8% పెరిగి 57,580 కోట్ల రూపాయలకు చేరుకోవడం ఈ గణనీయమైన వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. తెలంగాణలో ఏప్రిల్ నెలలో 4,621 కోట్ల రూపాయల రికార్డ్ స్థాయి జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% వృద్ధి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాహన విక్రయాలు 27% వృద్ధితో 4.5 లక్షల యూనిట్లకు చేరాయి. పన్నుల కొత్త వడ్డీ రేట్ల తగ్గింపు సానుకూల ప్రభావం చూపాయని మారుతి సుజుకి పేర్కొంది. మారుతి, హ్యుండై, కియా సంస్థలు రికార్డు స్థాయిలో సరఫరాలతో వృద్ధికి ప్రధాన కారణమయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని 2 నియోజకవర్గాల్లో గల 15 కేంద్రాల్లో ఈవేళ ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యల కారణంగా గతంలో ఇక్కడ పోలింగ్ నిలిచిపోవడంతో ఎన్నికల అధికారులు తాజా ఏర్పాట్లు చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గట్టి భద్రత నడుమ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వాషింగ్టన్ టెక్సస్లోని హిల్ కంట్రీ ప్రాంతంలో ఒక చిన్న విమానం చెట్టండి కొనడంతో అందులో ప్రయాణిస్తున్న 5 మృతి చెందారు. ఐపీఎల్లో భాగంగా ఈ రాత్రి 2:30 గంటలకు చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈవేళ దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. అత్యవసర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు నిర్వహించే ఈ పరీక్షలో భాగంగా ఫోన్లకు గట్టి శబ్దంతో నోటిఫికేషన్ వస్తాయని అధికారులు చెప్పారు. తెలంగాణలో 5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళికేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, లవ్లీ సాటర్డే మార్నింగ్. మీ కోరికే ఈ పాట వింటున్నారు. మరి ఈ ఎవరు మీకు బాగా నచ్చినటువంటి పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 04023240852 కి వాట్సాప్ చేయండి. మీరు వినాలనుకునే పాటని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 04023240852 కి వాట్సాప్ చేసేయండి. మరి మొదటగా మీ కోరికే ఈ పాటలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాటను మా కోసం వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండిరావరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి మెసేజ్ చేశారు. అలాగే నవాబ్పేట నుంచి వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం మనశంకర్ వరప్రసాద్, మరి ఈ సినిమా నుంచి భీమ్ సెసరేలియో సంగీతం సమకూర్చినటువంటి పాట, ఉదిత్ నారాయణ్ మరియు శ్వేతామోహన్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దశ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ మీ కోరిక ఈ పాటలో బ్లాక్ బస్టర్ పాటలు వినాలనుకుంటున్నారా? అయితే 0402324085 2కి వాట్సాప్ చేయండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వెల్ నుంచి సేర్ల వెంకటేష్ గారు, సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ మెసేజ్ చేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

జకీర్ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. వారందరి కోసం వందే మాతరం శ్రీనివాస్ గారు సంగీతం సమకూర్చినటువంటి మనసున్న మహారాజు, మరి ఈ సినిమాలో నుంచి ఉదిత్ నారాయణ్ మరియు అనురాధ పాడువాల్ కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు మీ కోరికే ఈ పాట. నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మెసేజ్ పంపినటువంటి శ్రోతలు, మనసున్న మహారాజు సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ సత్యనారాయణ కవిత భువనగిరి మండలం రాయగిరి నుంచి మెసేజ్ చేశారు. అలాగే మీ కోరిక ఈ పాటలో ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి వాహిద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫసీ, జునేద్ జుబేర్, మక్రామ్ నొమాన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

యశ్దాసో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మీ కోరికే ఈ పాట వింటున్నారు. అండ్ బ్లాక్ బస్టర్ పాటలు, భలే పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ హస్తినాపూర్ ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ రాయగిరి నుంచి దాసరి రవి గారు మెసేజ్ చేశారు. వీరందరి కోసం భర్త మహాశైలకు విజ్ఞప్తి. మరి ఈ సినిమాల నుంచి నకాజ్ అజీజ్ మరియు రోహిణి కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు మీ కోరికే ఈ పాట. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మంచి మంచి పాటలు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మంచి మరొక బ్లాక్ బస్టర్ పాట రిక్వెస్ట్ చేశారు. రాము KPHP నుంచి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట మా కోసం వినిపించండి అంటూ అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్ అండి. తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేసినటువంటి ఈ పాట మీకు వినిపిస్తాను. సారీ, రాక్ స్టార్ దేవిష్ణు ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట, సాగర్ మరియు చిన్మయ్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి సాగర్ చిన్మయ్ కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట విన్నారు మీ కోరికే ఈ పాటలో. మరి నెక్స్ట్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేనడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మరియు అబేద ఆయుష మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ కూడా మెసేజ్ చేశారనమాట. ప్రొద్దుటూరు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష్, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఇష్క్ మరి ఈ సినిమా నుంచి రాజ్ హసన్, అనూప్, శ్రావణి కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం. ఇష్క్ సినిమాల నుంచి మీ కోరికే ఈ పాటలో.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీ కోరిక ఈ పాటలు బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి లిజనర్ కోరుతున్నటువంటి పాట బాహుబలి ది బిగినింగ్ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ముదాం పొంచపల్లి నుంచి మార్కండేయులు అనిత, సాయి యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష్, తేజ్ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని అంటూ కరీంనగర్ జిల్లా అమనగుత్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం బాహుబలి, మరి ఈ సినిమాల నుంచి రమ్య బెహ్రా, దీపు కలిసి పాడినటువంటి పాట, ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం, మీ కోరికే ఈ పాటలో.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరి ఫేవరెట్ మీ కోరికే ఈ పాటలో మరి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మీ కోరికే ఈ పాటలో మన ఫేవరెట్ పాట ఏంటంటే, రిక్వెస్ట్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే మాత్రం విష్ణు యాదవ్ ఎయిర్పోర్ట్ బేగంపేట నుంచి మెసేజ్ చేశారనమాట. ఏరియా పేరు చెప్పలేదు, బట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట రంగస్థలం సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి కృష్ణకాంత్ గారు మెసేజ్ చేశారు. మరి ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట మీ కొరికే ఈ పాటలో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు ఆదిలాబాద్ నుంచి. మరి వారి కోసం రంగస్థలం సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం మీ కొరికే ఈ పాటలో.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: అసలే లాంగ్ వీకెండ్, నిన్న హాలిడే, ఇవాళ హాలిడే, రేపు హాలిడే, మరి ఇన్ని హాలిడేస్ పెట్టేసేసుకుని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే

0: ఇంపార్టెంట్ అంటూ మన స్టూడియోస్కి వచ్చేసారు పద్మిని శిరీష గారు. హలో అండి, గుడ్ మార్నింగ్.
1: హలో, గుడ్ మార్నింగ్, శ్రోతలందరికీ శుభోదయం.
0: శుభోదయం అండి. నేను అదే అంటున్నాను, కారులో శికారులకు వెళ్ళకుండా మీరు షోకి ఎందుకు వచ్చారు?
1: నాకు శ్రోతలతో కనెక్ట్ అవడమే పెద్ద వీకెండ్ శ్రీనివాస్.
0: కనెక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విగిలు అని అంటారా? ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి విభద్ భారతి. మరి మీ కోరికే ఈ పాట వింటున్నారు, బ్లాక్ బస్టర్ పాటలు వింటూ వస్తున్నాం. మరి మీరు చెప్పండి, మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం? మీ కోరిక ఈ పాటలో ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి.
1: మంచి పెప్పి పాటతో క్లోజ్ చేయండి.
0: అవునా? ఏదో జస్ట్ ఒక రెండు
1: పెప్పి. మీరాయి పాట వేస్తారా?
0: మీరాయి సాంగ్,
1: ఎందుకంటే దీని తర్వాత శ్రోతలకి కంప్లీట్ ఫ్లేవర్ అంతా మారుతుంది కదా గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో.
0: రియల్స్ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిమ్మల్ని అలా నాస్టాల్జిక్, అలా మీ మెమరీ లేన్లో ఉన్నటువంటి పాటల్ని అలా బయటికి తీసి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయడం కోసం రెడీగా ఉన్నారనమాట. సో మరి వారు అడిగినట్టు మిరాయి పాట వినిపిస్తాం, కాకపోతే ఈ పాటకు ముందు. సో మరి మా కోసం ఊసరవెల్లి సినిమాల నుంచి నేనంటే నాకు చాలా ఇష్టం అంటూ మెసేజ్ చేశారు రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం, మహేందర్, నాగలక్ష్మి, గన్వేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయిచరణ్. మరి వారందరి కోసం ఊసరవెల్లి. మరి ఈ సినిమాల నుంచి అజ్ఞాన్ స్వామి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను, మీ కోరికే ఈ పాటలో.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఎస్ దోస్తో, మీ కోరిక ఈ పాట వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మరి మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసే టైం స్టూడియోలో 10:57 అవుతుందన్నమాట. సో మరి ఇంతకుముందు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా పద్మిని శిరీష గారు మరి వైబుంది బాగా వైబుంది అనే పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ యాదగిరి భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, కొండ శాంతి, అభిహాసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ మరియు వారి కుటుంబ సభ్యులు ఏదైనా ఒక మంచి పాటని మీ కోరిక ఈ పాటలో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం మిరాయ్ ఈ సినిమాల నుంచి అర్మాన్ మలిక్ పాడినటువంటి ఈ పాట వినిపిస్తూ మీ బాయ్, మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడు మీ ఆర్జే శ్రీని. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తో. అప్పటిదాకా దిస్ ఇస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని కన్నా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 50 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్

రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యోగా ప్రపంచవ్యాప్త ఉత్సవంగా మారిందని, ప్రతి ఒక్కరూ దీన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రోడ్ సేఫ్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కార్యదర్శి వికాష్ రాజ్ను ఆదేశించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2022 సంబంధించి మొత్తం 136,418 దరఖాస్తులు వచ్చినట్లు టీజీ టెట్ కన్వీనర్ జి రమేష్ తెలియజేశారు. దరఖాస్తుల ప్రక్రియ నిన్నటితో ముగిసిందని, రేపటి వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించామని చెప్పారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశికాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష రేపు జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2:00 నుంచి 5:20 వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తుంది. 11:00 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అయితే 1:30 తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా పొందవలసిన దాదాపు $5 బిలియన్ ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగన్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే ముందే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, మే నెలలో దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు, దేశవ్యాప్తంగా అధిక రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:03 దాటి 15 సెకండ్లు. మరికొత్త క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మనీతం. శ్రోతలందరికీ మరొక్కసారి శుభోదయం. శనివారం ఈరోజు మాటల రచయిత ప్రత్యేకంలో ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం చెప్తానుగా. పరిచయం అవసరలేని మాటల మాంత్రికుడు వారు. జీవితాన్ని కాచి వడపోసిన ఎన్నో సత్యాలు, వాస్తవిక సంభాషణలు వారి ముద్ర. స్పష్టమైన భావాలను సరళమైన భాషలో క్లుప్తంగా అర్థవంతంగా పలికించిన ఘనాపాటివారు. మాటల్ని పాటలుగాను పాటల్ని మాటలుగాను రాయగల ఘనత వారిది. ఎవరై ఉంటారో ఊహించండి. ఈ పాట తర్వాత ఆ సస్పెన్స్ని రిలీజ్ చేసేద్దాం.

అమృతం లాంటి పాటలతో ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. తెలుగు భాష ఆధునిక శ్రీనాథుడిగా పిలువబడే మనసు కవి మన సుకవి ఆచార్య ఆత్రేయ గారిని. వారు కథా రచయితగా, మాటల రచయితగా అందించిన కొన్ని చిత్రాల విశేషాలు, మధురమైన పాటలు మన గుర్తుకొస్తున్నాయిలో. అయితే మీరు ఆచార్య ఆత్రేయ గారి గురించి మాట్లాడుతున్నారు అంటూ మనకు సందేశాలు పంపించారు గుర్తుపట్టి, హరి మధు రాధిక మల్కాజ్గిరి నుండి, అలాగే ఎంఎస్ఆర్సి మూర్తి గారు, ఇంకా వేముల పరశురామ్ గారు, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మాటల రచయిత, మాటల మాంత్రికుడు ఆచార్య ఆత్రేయ గారి గురించి.

0: జయభేరి చిత్రం నుండి మల్లాదివారు రాసిన పాటని మనం ఇప్పుడు విన్నాం. అయితే చెప్పుకున్నాం కదా, ఆచార్య అత్రేయ గారు కథా రచయితగా, మాటల రచయితగా వారు సహకారం అందించిన కొన్ని సినిమాల్లోంచి అదే వారు రచించిన కొన్ని పాటలు ఈరోజు మనం వినబోతున్నామని. ముందుగా జయభేరి చిత్రం నుండి ఆ పాట విన్నాం. అయితే కిలంబి వెంకట నరసింహాచార్యులు మరి ఆచార్య అత్రేయగా ఎలా మారారు? చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన వారు తర్వాత మేనమామ దగ్గర ఉండి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. 15 ఏళ్ల వయసులో ఛందస్సు నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ సంప్రదాయ పద్ధతిలో కవిత్వం రాయడం మొదలుపెట్టారు వారు. మరి కవిగా తన పేరుని ఆచార్య ఆత్రేయగా మార్చుకున్నారు. వారి పేరులో ఉన్న ఆచార్యని వారి గోత్రమైన ఆత్రేయ గోత్రంలో ఆత్రేయని కలిపి ఆచార్య ఆత్రేయగా మార్చుకున్నారు. అయితే క్విట్ ఇండియా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు. జీవనోపాధి కోసం గుమస్తాగా ఒక పత్రికలో సహాయ సంపాదకునిగా, ఆంధ్ర నాటక కళా పరిషత్తులో వేతన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎక్కడా సంతృప్తి కలగలేదు, డబ్బుకు కూడా చాలా కష్టపడేవారు. చేతిలో డబ్బు లేక ఒకసారి ఏం చేశారంటే, మద్రాసులోని వీధి దీపం కింద కూర్చొని గౌతమ బుద్ధ అనే నాటకం రాసి 50 రూపాయలకి అమ్మి తన అవసరాలకి డబ్బును సంపాదించుకున్నారట. ఎంతో కష్టమైన పరిస్థితుల్లోనే బతికాను అంటారు ఆత్రేయ గారు. కానీ భయం, విశ్వశాంతి, కప్పలు ఎన్నో అద్భుతమైన నాటకాలు రాసి జనాదరణ పొందారు. అలా నాటకాల్లో పలికించే పదాలు విని ప్రముఖ నిర్మాత దర్శకులు కెఎస్ ప్రకాష్ గారు దీక్ష చిత్రానికి ఆత్రేయ గారి చేత సంభాషణలు రాయించారు. అదే వారి మొదటి చిత్రం. మరి తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది, సినీ ప్రస్థానం ఎలా సాగింది మాట్లాడుకుందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: తోడికోడళ్ళు చిత్రం నుండి ఈ పాట విన్నారు కదా. అయితే ఈ పాట వెనుక ఒక చిన్న విశేషం ఉంది. తోడికోడళ్ళలో కారులో షికారుకెళ్ళే పాట అసలు ఆ సినిమా కోసం రాసింది కాదుట. ఎందుకంటే రోజు సాయంత్రం చెన్నైలో మెరీనా బీచ్కి నడకకి వెళ్ళే అలవాటు ఉందిట ఆత్రేయ గారికి. అలా నడుస్తూ వెళ్ళినప్పుడు అక్కడికి కారులో కాలక్షేపానికి వచ్చే అమ్మాయిని చూసి స్పందించి రాసుకున్న పాటట. అది వారి దగ్గరే పెట్టుకున్నారు. అయితే తోడికోడళ్ళ సంగీత చర్చలు జరుగుతున్నప్పుడు ఈ పాట గురించి దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి చెప్పారట. చెప్తే వారు వెంటనే చాలా బాగుందండి, తప్పకుండా సినిమాలో పెడదామని వెంటనే ఈ పాటని సినిమాలో చేర్చేశారట. అది ఈ పాట వెనుక ఉన్న చిన్న విశేషం. ఇలాంటి ఎన్నో తెలియని అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ ఆచార్య ఆత్రేయ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:19 దాటి 35 సెకండ్లు. మాటల రచయిత శ్రీ ఆచార్య ఆత్రేయ గారిని గుర్తు చేసుకుంటున్నాం. 1951 సంవత్సరంలో కెఎస్ ప్రకాష్ రావు గారి దీక్ష చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆత్రేయ గారు. అయితే చాలా సినిమాలకి మాటలు రాయడం మొదలుపెట్టారు. మొదట్లో చాలా మటుకు మాటలే రాసేవారట పాటల కన్నా. అర్ధాంగి, తోడికోడళ్ళు, వెలుగునీడలు, మాంగళ్యబలం, జయభేరి, మురళీకృష్ణ, డాక్టర్ చక్రవర్తి, వెంకటేశ్వర మహత్యం, అంతులేని కథ, ప్రేమ్నగర్, ఇలా ఒకటేంటి, రాసిన ప్రతి మాట ప్రతి పాటలోనూ వైవిధ్యమే.

అక్కా చెల్లెళ్ళు చిత్రం నుండి ఎంత హుషారైన పాట అది. చాలామంది ఆత్రేయ గారంటే కొన్ని విషాద గీతాలకి ఎక్కువ పేరు కాంచారనుకుంటారు, కానీ ఎన్నో హుషారైన గీతాలు విషాదమైన గీతాలతో పాటు అందించారు ఆత్రేయ. అయితే వెలుగునీడల చిత్రంలో వారు అందించిన ప్రతి సంభాషణ ఆణిముత్యమే. ఇక ఇంకొక ఆణిముత్యం చెప్పాలంటే శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రానికి ఆత్రేయ గారి కలంబలం ఎంత గొప్పదో చూపించారు. ఎందుకో తెలుసా? ఈ సినిమాకి ద్విపాత్ర అభినయం చేశారని చెప్పాలి. ఏంటి ద్విపాత్ర అభినయం అనుకుంటున్నారా? మాటలు రాయడంతో పాటు సినిమా చివరిలో వచ్చే స్వామివారి మహత్యం చెప్పే సన్నివేశం అప్పుడు వెంకటేశ్వరుడికి జరిగే సేవల విశేషాలను చెబుతూ నేపథ్య వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు ఆత్రేయ గారు. ఈ సినిమాలో శేషశైలావాస శ్రీ వెంకటేశ పాట కోసం వాహిని స్టూడియోలో అచ్చం శ్రీవారి సన్నిధిలో ఉండే సెట్ వేసి చిత్రీకరించారు. సెట్ తీసేద్దామంటే దర్శకులు పుల్లయ్య గారు అన్నారట, ఉండియండి, జనాలు వచ్చి చూస్తూ వెళ్తున్నారు కదా, ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది అని ఉంచేశారట. ఎప్పటికీ గుర్తుండిపోయే వెంకటేశ్వరుడి సినీ భక్తి గీతం మీకోసం మన గుర్తుకొస్తున్నాయిలో.

ఈ పాటలో గమనిస్తే ఘంటసాల మాస్టర్ గారితో పాటు పక్కన ఒక పక్క పెండ్యాల నాగేశ్వర గారు, ఇంకో పక్క వారి పెద్ద కుమారుడు కూడా మనకి కనిపిస్తారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: స్టూడియోల సమయం 11:28 దాటి 28 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మాటల రచయిత ప్రత్యేకంలో ఆచార్య ఆత్రేయ గారిని గుర్తు చేసుకుంటున్నాం. అయితే ఆత్రేయ గారికి లేరు ఎవరు సాటి అనేవారందరూ. ఏ భావాన్నైనా సూటిగా హృదయానికి తాకేలా చెప్పగలడం వారి ప్రత్యేకత. డైలాగుల్లో పదును కనిపిస్తుంది. ఆత్రేయ గారికి భాష మీద పట్టు అపారమైనది. అందుకే ఆ పట్టు వల్లే చాలా సందర్భాల్లో జనం మర్చిపోయిన మాటల్ని వాడి మళ్ళీ ఇదిగో ఈ మాటలున్నాయి సుమా అంటూ గుర్తు చేసేవారు. ఆత్రేయ దర్శకుడిగా మారి వాగ్దానం చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. అయితే వారికి అత్యంత సన్నిహితులుగా చెప్పుకునేది ఆదుర్తి సుబ్బారావు గారిని. ఎందుకంటే వారు ఆత్రేయ గారిని బాగా ప్రోత్సహించారు. వారు రాసిన ప్రతి సంభాషణ అన్ని వర్గాలను రంజింపజేసేలా చేశాయి. మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు, మనసు నిండిపోతోంది, మంచి మంచి పాటలు వినిపిస్తున్నారంటూ. మరి మీకోసమే కదా, మనందరి కోసం. కమర్షియల్ హిట్గా నిలిచిన ప్రేమ్ నగర్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆత్రేయ గారి స్క్రిప్ట్స్లో ఒకటి. ఆ చిత్ర డైలాగ్స్ కోసమే, కేవలం డైలాగుల కోసమే ఎన్నోసార్లు సినిమా చూసేవారట అప్పట్లో. మరి మీలో ఎంతమంది అలా చూశారు నాకు సందేశం పంపించండి. సాంఘిక పౌరాణిక జానపద చారిత్రక చిత్రాల అన్నింటిలోనూ తన కలంని పరుగులు తీయించారు ఆత్రేయ గారు. జగపతి పిక్చర్స్, సురేష్ ప్రొడక్షన్స్, యువచిత్ర వంటి ఎన్నో నిర్మాణ సంస్థలకు ఆస్థాన రచయిత ఎవరంటే ఇంకెవరు, ఆచార్య ఆత్రేయ గారని చెప్పాలి. తెలుగు సినిమా ప్రపంచంలో మనసు అనే మాటకి పేటెంట్ అనేది అంటూ ఉంటే అది కేవలం మన ఆత్రేయ గారికే దక్కుతుంది. అందుకనే వారిని మనం ఎంతో అభిమానంగా, ప్రియంగా మనసు కవి, మనసు కవి ఆచార్య ఆత్రేయ అని పిలుచుకుంటాం కదా. జీవన తరంగాల చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట విందాం ఇప్పుడు.

0: ఎంత అద్భుతమైన పాట! మానవ సంబంధాలను, అనురాగాలను, ఆత్మీయతలను తెలిపే పాట, చక్కటి పాట. ఈ పాట వినిపించారంటూ మనకి శ్రీనివాస్ గారు, పోలేపల్లి శ్రీనివాస్ గారు మనకి సందేశం పంపించారు. మరి ప్రేమ్ నగర్ చిత్రం ఎవరు ఎన్నిసార్లు చూశారంటే, మనకి అరిసర్సి మూర్తి గారు ముసరం భాగ్ నుండి పంపించారు. వారు 100 సార్లు సెంచరీ కొట్టేశారట ఈ సినిమా. 100 సార్లు నేను ప్రేమ్ నగర్ సినిమా చూశాను మేడం అంటున్నారు. అలాగే వడ్లమాని రవికుమార్ గారు మనకు సందేశం పంపించారు అల్మాజ్ కూడా నుండి. నేను, నాకు కూడా ప్రేమ్ నగర్ సినిమా ఇష్టం అండి, 5 సార్లు చూశానంటున్నారు. మరి అంతటి కళాఖండాన్ని సృష్టించిన అప్పటి మహానుభావులకి మనం శుభాభినందనలు చెప్పాల్సిందే. ఆచార్య అత్రే గారిని గుర్తు చేసుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయిలో. వారు పదశిల్పి. పాత్రలను సున్నితమైన భావాలకు, సన్నివేశానికి తగ్గట్టుగా మాటలు పదబంధాలను మలచడంలో నేర్పరనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు గమ్మత్తైన అలవాటు ఉండేది. సినిమా స్క్రిప్ట్ రాసే ముందు శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని రాయడం అలవాటున్న నాస్తికులు ఆత్రే గారు. అవును, ఆత్రే గారికి దేవుడు అంటే అంత పెద్ద నమ్మకం ఉండేది కాదు, కానీ స్క్రిప్ట్ రాసే ప్రతిసారి మాత్రం ఇలా రాసుకునేవారట. ఇంకొక గమ్మత్తైన విషయం, వారు ఎప్పుడు చేసేవారు కాగితాన్ని, ఒక కాగితం ఉంటే దాని మధ్యలోకి మడతబెట్టి ఎడంవైపు నీలిరంగు సిరాతో మాటలు, సంభాషణలు రాసుకునేవారట. కుడివైపు ఎర్ర సిరాతో యాక్షన్ భాగాన్ని రాయడం వారికి బాగా అలవాట. భలే ఉంది కదా, అసలు ఇలాంటి అలవాటున్న ఒకే ఒక మాటల రచయిత ఆత్రేయ అని వారి గురించి చదువుతున్న పుస్తకాల్లో నాకు కనిపించింది. ఇది తప్పకుండా మీతో షేర్ చేయాలని నేను అనుకున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికర సంగతులు ఆత్రేయ గారి గురించి మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:43 దాటి 18 సెకండ్లు. అయితే ఆచార్య అత్రే గారు 1-2 సినిమాల్లో తెరపైన కూడా కనిపించారు. ముఖ్యంగా కోడినాగు అనే సినిమాలో 1988లో ఒక సినిమాలో, భామా కలాపం ఒక సినిమాలో కనిపించారు. రేలంగి నరసింహారావు గారి సినిమా అది. అయితే ఆ సినిమాలో వారికి కాస్త కాలు ఏదో బెణికి డాక్టర్ గారి దగ్గరికి వస్తారు, సుత్తివేలు దగ్గరికి వస్తారు. వచ్చి సుత్తివేలు గారి దగ్గరికి చెప్తారు, నాకు ఆరోగ్యం బాగులేదు, మీ దగ్గరికి వచ్చాను అంటే మీరు నా దగ్గరికి రావడం ఏంటి అంటే, అప్పుడు ఆయన ఒక సంభాషణ ఒక మాట చెప్తారు, ప్రేయసి దగ్గరికి ప్రియుడు, అలాగే డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు. నువ్వు మనిషికి వైద్యం చేస్తే నేను మనసుకు వైద్యం చేస్తారంటారు ఆత్రేయ గారు. ఇక డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆత్రేయ గారు అంటే తెలుగు సాహితీ రంగంలో సాంఘిక నాటక యుగకర్త. ఆత్రేయ అంటే తెలుగు సినీ జగత్తులో మాటల పసిడి కోట, పాటల ముత్యాల మాట, పాటకు సినీ జగత్తులో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడని ఆత్రేయ గారిని ఎంతో అభిమానంగా పొగిడారట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆత్రేయ గారు తన ఆత్మకథను అందమైన కవిత్వంలో రాశారు. అది చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎంత బాగా రాసేవయ్యా, పంచదార కలిపిన పాలమీగడ రుచితో పోల్చారు అంటూ అంతటి ప్రశంసలు అందించారు ఆత్రేయ గారికి. మరి అందుకే ఆయన అంతటి గొప్ప రచయితగా స్థిరపడ్డారు, ఎప్పటికీ మనం గుర్తు చేసుకునే చిరస్మరణీయులుగా నిలిచారు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఆచార్య ఆత్రేయ మాటల రచయిత ప్రత్యేకంలో వారిని సవనీయంగా గుర్తు చేసుకుంటున్నాం. సత్కారాలు, ఎన్నో పురస్కారాలు, గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. కవిత సుధానిధి బిరుదు కూడా అందుకున్నారు వారు. ఆధునిక ఆంధ్ర నాటకానికి ఆద్యుడిగా, సినీ సాహిత్య సామ్రాజ్యానికి సార్వభౌముడిగా తన పదునైన సంభాషణలతో ఎన్నో సినిమాలను విజయవంతం చేశారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారు పద్యకవి, అందుకనే ఇందాక చెప్పుకున్నట్టు తన ఆత్మకథను పద్యకావ్యంగానే రాసుకున్నారు. అయితే ప్రశంసలతో పాటు కొన్ని వ్యంగ్యాస్త్రాలను కూడా అందుకున్నారు ఆత్రేయ గారు. రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటుంటారు. ఈ విషయమే వారిని అడిగితే వారు ఏమన్నారో తెలుసా? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అది ఎవరికి కనిపిస్తుంది అంటారు ఆ మహానుభావుడు.

అభినందన చిత్రం నుండి ఈ పాట విన్నవారు కంటతడి పెట్టకుండా ఉండరేమో. మనసుని కరిగించి వేసే పాట, ఖచ్చితంగా ఆత్రేయ గారి ముద్ర స్పష్టంగా కనిపించే పాట ఇది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. అయితే ఈ రోజుకి ఇంకొక గొప్ప విశేషం ఉంది. అదేంటంటే తెలుగు పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచారి గారి జయంతి ఈరోజు. సుమారు 32,000 కీర్తనలు రచించిన వారిని స్మరించుకుంటూ ఎంతో గౌరవంగా ఈ పాట మనందరి కోసం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, అన్నమయ్య జయంతి సందర్భంగా మనం సవినయంగా వారిని కూడా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే తెలుగు పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు అన్నమాచార్య ఎన్నో అద్భుతమైన కీర్తనలు మన తెలుగువారికి సంపదగా విడిచి వెళ్ళినవారు. గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు మనం ఆచార్య యాత్రేయ గారిని గుర్తు చేసుకున్నాం. వారు దాదాపు 400 పైచిలుకు చిత్రాలకు రచన చేశారు. మాటలు, పాటలు, సంభాషణలు, కథ సహకారం ఇలా ఎన్నో. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆత్రేయ గారి మీద 12 పరిశోధనలు, పీహెచ్డీ చేశారు. అంటే వారి పాటలు, వారి కథలు ఎంత గొప్పవో, థీసిస్లాగా వాళ్ళు పీహెచ్డీ చేశారంటే మరి దాని ప్రభావం చెప్తూనే ఉంది. మనస్విని సంస్థ ఆత్రేయ సాహిత్యాన్ని 7 ప్రచురించారు. వారు రాసినట్టు గుండె మంటలు ఆర్పే సన్నీళ్లే కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఆత్రేయ గారి పాటకి మాటకి మరణం లేదు. వారు ఎప్పటికీ చిరంజీవులు, చిరస్మరణీయులు. ఇది ఈనాటి మాటల రచయిత ప్రత్యేకం ఆచార్య ఆత్రేయ గారి గురించి. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:05 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతం. సినిమా అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. చాలా విశేషాలు, చాలా విషయాలు మన జీవితాలు అతి దగ్గరగా చూసుకునేది సినిమాతోనే, అవునా? భారతదేశ సినిమా గొప్పతనాన్ని, ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన ఒక మహనీయుని జయంతి నేడు. భారత చలనచిత్ర దశ దిశను మార్చిన దర్శక దిగ్గజం, భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపచేసిన అసమాన ప్రతిభాశాలి ఆయన. సినిమా అంటే నాలుగు గోడల మధ్య స్టూడియోలో చిత్రీకరించేది కాదు అంటూ అతి సహజంగా నేల తల్లి మట్టి వాసనను చూపించిన మహానుభావుడు వారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా 24 క్రాఫ్ట్స్లో దాదాపు అన్ని రంగాల్లో నిష్ణాతులు, అపురూప దర్శక శిల్పి, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ సినీ పురస్కారాలు, తొలి ఆస్కార్ అందుకున్న దర్శక నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత కూడా. ఇంతకీ ఎవరు వారు? ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం? ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో? మీరు కానీ ఈ పరిచయ వాక్యాలతో గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. 04020242052 ఈ పాట తర్వాత వారి గురించిన అద్భుతమైన విశేషాలు మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సినిమా సినిమా సినిమా అనే పాట విన్నారు కదా. కథానాయకుడు చిత్రం నుండి శంకర్ మహదేవన్ మరియు వారి బృందం కలిసి ఆలపించిన ఆ పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. చాలామంది శ్రోతలు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో గెస్ట్ చేసి పంపించారు. హరీష్ కుమార్ గారు ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ నుండి, అలాగే బాలకృష్ణ గారు వరంగల్ నుండి, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు మూసారంబాగ్ నుండి, అలాగే కీసరా నుండి హరిప్రసాద్ గారు పంపించారు. మన దేశ తొలి ఆస్కార్ అందుకున్న దర్శక నిర్మాత, భారతరత్న పురస్కార గ్రహీత సత్యజిత్ రే గారి జయంతి సందర్భంగా వారి గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకోబోతున్నాం. 1921 మే 2 కోల్కతాలో జన్మించారు సత్యజిత్ రే. చిన్నతనం నుండే కళలు, పుస్తక పఠనం, సినిమా పత్రికలు అంటే అమితమైన ఆసక్తి. సినిమా పత్రికలే వారి సినిమా పరిజ్ఞానానికి తొలి గురువు, తొలిమెట్టు, ప్రేరణ అనేవారు సత్యజిత్ రే గారు. వారికి ఎంతో ప్రియమైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్లో చేరి చిత్రలేఖనం నేర్చుకున్నారు. మరి ప్రపంచ సినీ చరిత్రపై చెరగని ముద్ర వేసిన మహనీయులుగా ఎలా మారారు, వారి జీవిత ప్రయాణం, ఎన్నో విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చూడాలనుంది చిత్రం నుండి హరిహరన్ ఆలపించిన అద్భుతమైన పాట విన్నాం. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం మణిశర్మ. మరి సత్యజిత్రే గారు పుట్టిన ఊరు కూడా ఆ యమహానగరి కలకత్తాపురే కదా. ఈ పాటలోని సత్యజిత్రే గారి సినిమా పోస్టర్స్, చాలా ప్రదేశాలు, వారు షూట్ చేసిన ప్రదేశాలు, చాలా ప్రదేశాలు కూడా చూపిస్తారు. అందుకనే ఒక్కసారి మనకు కూడా గుర్తు చేసుకున్నట్టుంటుందని ఈ పాటను మనం విన్నాము. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:22 దాటి 42 సెకండ్లు. అయితే సత్యజిత్రే గారి దర్శకత్వం ఎలా మొదలుపెట్టారు, సినీ ప్రయాణం ఎలా మొదలైంది మాట్లాడుకుంటున్నాం. ఒకసారి కలకత్తా స్టేషన్లో బ్రిటిష్ సినిమాకు సంబంధించిన పాల్ రోదా రాసిన ద ఫిల్మ్ టిల్ నౌ స్క్రిప్ట్ పుస్తకం వారికి దొరికిందిట. ఇక సత్యజిత్రే గారేమో ముందుగానే పుస్తక ప్రియుడు, పుస్తకం వదలకుండా చదువుతూ కూర్చుంటారు. ఎంతగానో ఇన్స్పైర్ చేసిందిట ఆ పుస్తకం. దాన్ని చదువుతూ వారు స్క్రిప్ట్ రాయడం నేర్చుకున్నాను అంటారు. దర్శకుడు కావాలనే ఆసక్తి సినిమాలను చూసేవారట. దర్శకుడు ఎలా తీశారు, స్టైల్ ఏంటి గమనిస్తూ కథ కన్నా నటీనటుల కన్నా అన్నిటికన్నా సినిమాని ప్రేక్షకులకు చేరవేసే శక్తి ఒకే ఒకరికి, అది దర్శకుడికి మాత్రమే అని బలంగా నమ్మిన సత్యజిత్రే గారు ప్రపంచం అంతా సాహో అంటున్న దర్శకుడిగా ఎదిగారు. మరి వారి ప్రయాణం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

0: కూల్.
1: కూల్ అంటూ ఎస్పీపీ గారు ఎంత ఫాస్ట్గా పాడారు కదా ఆ పాటని. అసలు ఎలాగా తిరిగి అంత ఫాస్ట్ ఫాస్ట్గా పాడేశారో వింటుంటేనే మనకి అమ్మో అనిపిస్తుంది. శివాజీ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వెన్నీ మరియు కోరస్ పాడిన ఆ పాట విన్నారు. రచన సుద్దాల అశోక్ తేజ్ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. అసలు ఈ పాటలోని పాట గురించి చిన్న విషయం మాట్లాడుకోవాలి. అన్ని ఊళ్ళు, ఊళ్ళలో ఉండే గొప్పతనం, ఊళ్ళలో ఉండే తిండి, ఆ మట్టి వాసన గురించి అత్యద్భుతంగా రాశారు అశోక్ తేజ్ గారు. మరి ఆ పాటని ఎందుకు వినిపించామో ఇంకా నెక్స్ట్ మాట్లాడుకునే టాక్లో తెలుస్తుందన్నమాట. స్టూడియో క్లాక్లో సమయం 12:30 దాటి 20 సెకండ్లు అవుతోంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए डब्ल्यू डब्ल्यू डब्ल्यू डॉट एन

0: cpcr.gov.in पर लॉगिन करें।
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సత్యజిత్ రే గారి జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటున్నాం, వారి జీవన ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు నాలుగు గోడల మధ్య ఉన్న స్టూడియోలో కాదు, పల్లెల్లో నేల వాసన మట్టి వాసనలోనే ఉంది సినిమా అంటూ తన సినిమాలన్నీ పల్లెలకు సంబంధించి పల్లె వాతావరణంలోనే చిత్రీకరించారు సత్యజిత్ రే. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి సినిమాకి సంబంధించిన ఎన్నో రంగాల్లో పనిచేశారు. కళా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, కథా రచయితగా ఇలా ఎన్నో క్రాఫ్ట్స్లో పనిచేశారు వారు. కానీ వారి మనసంతా దర్శకత్వంపైనే ఉంది. అందుకే పథేర్ పాంచాలి నవలలో గల మానవత్వం, జీవిత వాస్తవాలు సత్యజిత్ రే గారిని అమితంగా ఆకర్షించాయి. అందుకే తన తొలి సినిమా తీయడానికి ఆ నవలనే ఎంచుకున్నారు. మరి తొలి చిత్రంతోనే సినీ వినీల ఆకాశంలో ధృవతారగా నిలిచిన ఆ మహాదర్శకుడు సత్యజిత్ రే.

0: మనకి నచ్చిన పని చేస్తే తప్పకుండా గెలుపు మనదే ఎప్పటికీ. మొదట్లో రాకపోయినా సవాళ్లను ఎదుర్కొన్నా తర్వాత ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అలాంటి స్ఫూర్తివంతమైన జీవితమే సత్యచిత్రే గారిది. గోదావరి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ మరియు బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరరామూర్తి గారు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:37 అవుతోంది. 1955 ఆయన దర్శకత్వం వహించిన పథేర్ పాంచాలి సినిమా ప్రపంచ సినీ జనితులో, ఆ సినీ జగత్తులో ఒక కళాఖండంగా నిలిచిపోయింది. విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు రాసిన నవల ఆధారంగా వచ్చింది పథేర్ పాంచాలి. అయితే ఈ సినిమాలో అప్పు అనే ఒక అబ్బాయి ప్రధాన పాత్రధారుడిగా ఉంటారు. పథేర్ పాంచాలికి సీక్వెల్గా, అంటే రెండో భాగం మూడో భాగంగా వచ్చిందే అపరాజితో అపూర్ సంసార్. అవి కూడా ఆణిముత్యాలే. అప్పు పాత్ర ప్రధానమైన పాత్ర అనుకున్నాం కదా. ఈ ట్రిలాజీలో అద్భుతంగా వారి ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మొదటి భాగం నుండి మూడో భాగానికి వచ్చేసరికి ఆ పాత్రలో చూపించే పరిపూర్ణత, పరిపక్వత అత్యద్భుతం. అసమానమైన అతని ప్రతిభా పాటవాలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులంతా ఆశ్చర్యపోయారు. ఈ చిత్రానికి నిర్మాత ఎవరో తెలుసా? పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే నిర్మాతగా వ్యవహరించి మరొక భారతరత్న అయిన పండిత్ రవిశంకర్ నేపథ్య సంగీతం అందించారు. 1956 కేన్స్ ఫెస్టివల్లో ప్రారంభమైన సంవత్సరమే ఉత్తమ మానవ డాక్యుమెంటరీ అవార్డుతో పాటు 11 అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకుంది ఈ పథేర్ పాంచాలి.

రాఘవన్ చిత్రం నుండి కార్తీక్ మరియు బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన వేటూరి సుందరమూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:43 దాటి 15 సెకండ్లు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో సత్యజిత్రే గారి జయంతిని పురస్కరించుకుని వారి గురించిన విశేషాలు మాట్లాడుకుంటున్నాం. వాస్తవిక చిత్రీకరణే లక్ష్యంగా సినిమాలు నిర్మాణం కావాలని బలంగా నమ్మే వ్యక్తి సత్యజిత్రే. వారి సినిమాల్లో చూస్తే మానవత్వ విలువలకు, భారత సామాజిక జీవనానికి పెద్దపీట వేసేవారు. అత్యంత సహజంగా ఉండే చిత్రాలు వారి ప్రత్యేక శైలి. సత్యజిత్రే గారి ప్రభావం ప్రపంచమంతా, దేశమంతా చాటిపోయింది. అందుకే వారు తీసిన అన్ని చిత్రాలు ఎన్నోసార్లు మళ్లీ మళ్లీ చూసేవారట దర్శకత్వపు శాఖలోకి రావాలనుకునే నవతరం యువకులందరూ. అపురూప కళాఖండాలు నిర్మించి సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించారు సత్యజిత్రే. వారు తీసినవి ఎన్నో వందల చిత్రాలు కాదు, కేవలం 36 చిత్రాలే. కానీ ప్రతి చిత్రం ఒక PhD థీసిస్లా ఉంటుందంటారు ప్రపంచ దర్శక విశ్లేషకులు. తన సినిమాకు వారే స్క్రిప్ట్, సంగీతం అన్నీ తానే సమకూర్చుకునేవారు. ఇంకొకటి తెలుసా, ఆఖరికి సినిమా పోస్టర్లు కూడా వారే డిజైన్ చేసుకునేవారట. రచయితగా, స్క్రీన్ ప్లేయర్గా, ఎడిటర్గా, సంగీత దర్శకుడిగా, చిత్రకారుడిగా, కళాదర్శకుడిగా, ఇలా 24 క్రాఫ్ట్స్లో అన్ని రంగాల్లో ఒక్కటి తప్ప, అదేంటో తెలుసా, కేవలం నటన మాత్రమే చేసేవారు కాదట సత్యజిత్రే గారు. మిగిలిన అన్ని క్రాఫ్ట్స్లో తనేంటో నిరూపించుకున్న గొప్ప దర్శకులు వారు.

విరహ నరక శ్రీ రక్షకమాల కమ్మని కలలను కదిపితే చాలా కన్నీ కౌగిలి చేరగలేవా ఊహల మాపిట ఉండకురా కల వెన్నెల చిందు వరం మీరా పూతన గర్భ మణంచిన వాడ పాపపు విరహము బలిగుణరారా మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీరా

0: విశ్వరూపం చిత్రం నుండి శంకర్ ఎహ్సాన్ లాయ్ స్వీయ సంగీత దర్శకత్వంలో శంకర్ మహదేవన్ కమల్ హాసన్తో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన కమల్ హాసన్. సత్యజిత్రే గారి లాగా కాకపోయినా కమల్ హాసన్ కూడా చాలా క్రాఫ్ట్స్లో రచనలోని, దర్శకత్వంలోని, తర్వాత నృత్య దర్శకుడిగా, ఎడిటర్గా ఎన్నో విభాగాల్లో వారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలని చెప్పాలి కదా. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:51 దాటి 25 సెకండ్లు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: సత్యజిత్రే గారి జయంతిని పురస్కరించుకుని వారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. అయితే సినిమా తీయడం మిస్టరీ, ఆ మిస్టరీని అర్థం చేసుకోవడంలోనే దర్శకుడి ప్రతిభ గొప్పతనం దాగి ఉంది అనేవారు సత్యజిత్రే. సృజనాత్మకత కళలన్నిటిలోనూ సినిమా తీయడంలోనే ఎంతో శ్రమ కూడుకొని ఉన్నది అనేవారు రే. ఎందరో కొత్త వారికి సినిమా సూత్రాలను వివరించిన భారతీయ సినీ విశ్వవిద్యాలయం భారతరత్న సత్యజిత్రే గారు. మానవ సంబంధాలను, మానవ జీవితాలను అతి సహజంగా మనసుకు హత్తుకునేట్టు ఉండే ఎన్నో గొప్ప నవలల్ని వారి చిత్రాలకు కథాంశాలుగా ఎన్నుకునేవారు. ఎందుకంటే వారు బలంగా నమ్మేది ఒకటే, పుస్తకాలు, సినిమా ఎలాంటి వాళ్ళకైనా అతి దగ్గరలో ఉండే సామాజిక మాధ్యమాలు. అప్పట్లో అనేవారు, ఇప్పుడంటే మరి మనకి వేరే ఇన్స్టా, యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసాయి, కానీ పూర్వకాలం అంటే పుస్తకాలు, సినిమానే కదా ఎక్కువ కాలక్షేపం. అందుకనే ఆ నవలల్నే చిత్రాలుగా, కథాంశాలుగా ఎన్నుకొని ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. సున్నితమైన ప్రేమానుబంధాలను గూడు కట్టిన విషాదం, నిజ జీవితంలో వెలుగు జిలుగులు, రాగద్వేషాలు, విలువలకు పట్టం కట్టడం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు ఎందరో విశ్లేషకులు. ఒకసారి వారి సినిమా చూడడం మొదలుపెట్టామనుకోండి, అది పూర్తయినా అందులోంచి బయటపడడం అంత సాధ్యం కాదు, అంత సులువైందేం కాదు. అందుకే వారిని అంటారు అపురూప దర్శక శిల్పి.
3: చెలిమను పరిమళం

0: ఘర్షణ చిత్రం నుండి టిప్పు శాలిని సింగ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:59 దాటి 30 సెకండ్లు అవుతోంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడిన భారతీయ దర్శకుడు, లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా సత్యజిత్ రే గారు అందుకున్న పురస్కారాలు, సన్మానాలు ఎన్నో. 32 జాతీయ పురస్కారాలు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, కేన్స్, బెర్లిన్, వెనీస్ లాంటి చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా ఘనత చాటి చెప్పిన మహనీయుడు సత్యజిత్ రే. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత సినిమా పురస్కారంగా చెప్పుకునే ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ దర్శకులు సత్యజిత్ రే గారు. 1992 ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారంతో అంతర్జాతీయంగా గౌరవింపబడ్డారు. వారు మరణించే కేవలం 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని అందుకొని తన జీవితంలో అత్యంత సంతృప్తికర విజయవంతమైన

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

ఎంతమంది ఈ పాట వింటూ బీట్ డాన్స్ వేశారు చెప్పండి. RRR చిత్రం నుండి రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ ఆలపించిన పాట విన్నారు. సంగీతం MM కీరవాణి, రచన చంద్రబోస్. మరి ఈ పాటతో తెలుగు పాటకి ఆస్కార్ పురస్కారం అందుకొని మన తెలుగు ఘనతను ప్రపంచమంతా చాటుకున్నాం, గర్వంగా నిలిచాం కదా. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సత్యజిత్రే గారిని వారి గౌరవార్థం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఒక స్టాంప్ని కూడా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 30 గ్రేటెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచారు సత్యజిత్రే గారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందిన ఇద్దరు సినీ ప్రముఖుల్లో వీరు ఒకరు. మరి మొదటి ఎవరు పొందారో తెలుసా? చార్లీ చాప్లిన్ గారికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చిందనమాట. సత్యజిత్రే గారు సినిమా చూడకపోవడం ఎలాంటిదంటే ఈ ప్రపంచంలో ఉంటూ సూర్యచంద్రులను చూడకపోవడంతో సమానం అవుతుంది అంటున్నారు ప్రఖ్యాత జపాన్ దర్శకులు అకీరా కురువా. సత్యజిత్రే గారు తన సినిమాలన్నింటినీ బెంగాలీ భాషలోనే నిర్మించారు. అందువల్ల అవి మొత్తం భారత ప్రజల్ని చేరుకోలేకపోయాయి. ఆ బాధ వారికి కూడా ఎప్పుడూ ఉండేది. కానీ ఒక్క హిందీ సినిమా తీసేందుకు వారి

ని ప్రోత్సహించారు. అదే షత్రంజ్కి కిలాడి, అదే వారి ఆఖరి సినిమా కూడా. సాహసమే ఊపిరిగా సాగిపోయిన మహాదర్శకుడు అందరికీ, మనందరికీ, ఎందరికో నవతరం దర్శకులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు, నిలుస్తున్నారు, నిలుస్తూనే ఉంటారు ఎప్పటికీ. భౌతికంగా 1992 ఏప్రిల్ 23న వారు మనల్ని వదిలి వెళ్ళినా, భారతీయ సినిమా ఉన్నంత వరకు వారు చిరంజీవులు, అమరులు, చిరస్మరణీయులు. వారి జయంతి సందర్భంగా వారికి ఎన్నో నమస్సులు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతం, కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక భేటీ నిర్వహించారు.

తెలంగాణకు ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 4,621 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. అన్ని విభాగాల జీఎస్టీతో కలిపి రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. సమ్మెకాలపు వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతతో పాటు వేతన

0: భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. సమ్మెకాలపు వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతతో పాటు వేతన సవరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సంస్థ ఆదాయం పెరిగిందని, నియామకాలు చేపడుతూ ఒక ఉద్యోగిని కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. తమ సమస్యలపై స్పందించినందుకు కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన యోగా దినోత్సవ కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు తెలిపారు. 1,327 ఎకరాల్లో 1,695 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుందన్నారు. ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అనే 5F మంత్రతో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని తెలిపారు. పెట్టుబడిలే లక్ష్యంగా వస్త్ర ఉత్పత్తి, ఎగుమతులను పెంచి భారీగా ఉపాధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇప్పటికే 3,800 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఇది వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని మంత్రి వెల్లడించారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డి అండ్ పీఆర్ వేదికగా కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ పంచాయత్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే సర్పంచ్లకు నిజమైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్, పలువురు అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10న రాష్ట పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో భారీ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ,
1: నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ అనేది వారి రాకతోనే స్పష్టమైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు రాబోతున్నటువంటి నేపథ్యమే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధే కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, రెండు పార్టీలను కూడా చూసి వారికి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు
0: 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఆ రెండు పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని అరుణ విమర్శించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ నుండి సుమారు 73,084 మంది విద్యార్థులు హాజరు కానుండగా, హైదరాబాద్లోనే అత్యధికంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరినీ అనుమతించరని, అభ్యర్థులు నిబంధనలు, డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. వైద్య వృత్తిపై ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని తక్కువ మార్కులొచ్చినా విదేశాల్లో లేదా స్థానికంగా సీట్లిప్పిస్తామని నమ్మించే ముఠాల బారిన పడవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. సీట్ల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. నీట్ పరీక్షల కోసం జిల్లాలో 2,038 విద్యార్థుల కోసం 6 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే నీట్ పరీక్షకు ఉదయం 11 నుండి 1:30 వరకు బయోమెట్రిక్ స్క్రీనింగ్, అడ్మిట్ కార్డు వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను అభినందించిన కేటీఆర్, రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.

0: తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ప్రభుత్వ పటిష్ట చర్యల వల్ల ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 4,621 కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35% వృద్ది కావడం విశేషం. అన్ని విభాగాల జీఎస్టీ కలిపి 7,181 కోట్ల రూపాయలతో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. మద్యం, పెట్రోల్, వ్యాట్, వృత్తి పన్నులతో కలిపి మొత్తం ఆదాయం 7,570 కోట్ల రూపాయలకు చేరి 22% వృద్దిని నమోదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలువురు అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. చిన్న బండిరేవు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
1: పేదవాడికి ఎక్కడా విద్యకి వైద్యానికి ఇబ్బంది కలగొద్దని, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేశాం. దాంతో పాటు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేశాం.
0: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో రాజన్న సిరిసిల్ల వెంకటంపల్లి గ్రామ పంచాయతీ 2 విభాగాల్లో ఎన్నికైంది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా 96.67 స్కోర్తో A+ గ్రేడ్, సోషల్లీ జస్టిస్ విభాగంలో 82.82 స్కోర్తో ఏ గ్రేడ్ సాధించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవునూరి లక్ష్మి మాట్లాడుతూ,
2: కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసిన పంచాయతీ అడ్మిషన్మెంట్ ఇండెక్స్ లో మా ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటంపల్లి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుండి 2 విడుదలైన ఇక కావడం మాకు చాలా ఆనందంగా ఉంది.
0: గ్రామ పంచాయతీ కార్యదర్శి బండారి మనీషా మాట్లాడుతూ,
3: కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామ పంచాయతీ 2 విభాగాల్లో ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా 96.67 స్కోర్తో A+ గ్రేడ్, సోషల్లీ జస్టిస్ విభాగంలో 88.82 స్కోర్తో ఏ గ్రేడ్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంది.
0: డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన 2K రన్ను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ప్రారంభించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలపై యువతకు అవగాహన కల్పించిన ఆయన, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా మారి సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సరఫరా లోపాలను సరిదిద్దేందుకు AI సాంకేతికతను వినియోగించాలని, ట్రాన్స్ఫార్మర్లపై భారం పడకుండా సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందడంపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న ఉస్మానియా ఆసుపత్రి మార్చురీని సందర్శించిన ఆయన మృతుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. ప్రమాద బాధితులకు పార్టీ పరంగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదానికి గురైన వాహనాలను ప్రత్యేక వేదికలపై హెచ్చరిక సూచికలతో ప్రదర్శించాలని స్పెషల్ సీఎస్ వికాస్ రాజుకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402324582 ఈ నంబర్కి నాకు సందేశం పంపించడమే. పంపించి హాయిగా మంచి మంచి పాటలు వింటూ మీ పేరును వింటూ షో టైంని ఎంజాయ్ చేయడమే. మరి షో టైంని మొదలు పెట్టేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధం అనుకుంటున్నాను. మరి కొద్ది క్షణాల్లో షో టైం మీ ముందుకు వచ్చేస్తుంది. ఎప్పటిలాగానే షో టైంలో ఈరోజు కూడా మంచి మంచి ప్రశ్నలు

ఒకటి రెండు సినిమాకి సంబంధించినవి, ఒక జనరల్ నాలెడ్జ్ ప్రశ్న, మరియు మనం ఎప్పట్లాగే మనం కనెక్ట్ అవుతూ ఇంటరాక్టివ్గా మాట్లాడుకునే ఒక ప్రశ్న సిద్ధంగా ఉంది. షో టైంలో ముందుగా వస్తున్న ప్రశ్న, అదృష్ట రేఖ అని ఒక సినిమాకి టైటిల్గా అనుకున్నారట, అది ఏ సినిమా? మళ్ళీ చెప్పనా? అదృష్ట రేఖ అని ఒక సినిమాకి పేరుగా టైటిల్గా అనుకున్నారట, అది ఏ చిత్రం? మీకు చిన్న హింట్ కూడా ఇస్తాను, ఇది కృష్ణ గారి సినిమా. మరి ఆ సినిమా ఏదో ఊహించి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. నేను మీ రేడియోని ఇస్తాం పద్మిని. స్టూడియోలో సమయం 1 గంట 27 నిమిషాలు అయిపోయింది. చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కొంతమంది కాస్త తడబడినట్టున్నారు. షో టైంలో నేను అడిగిన మొదటి ప్రశ్న, అదృష్ట రేఖ అని ఒక సినిమాకి పేరుగా టైటిల్గా అనుకున్నారు, అది ఏ చిత్రం అని అడిగాను. మరి ఏ చిత్రమో తెలుసా? 1971 సంవత్సరంలో వచ్చిన మోసగాళ్లకు మోసగాళ్ళు. ఇది మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రం. తొలి కౌబాయ్ చిత్రం, సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు నటించిన సూపర్ హిట్ చిత్రం కదా అది. ద ట్రెజర్ హంట్ పేరుతో ఇంగ్లీష్లో కూడా అనువదించబడింది ఆ చిత్రం. అయితే ఆ అనువదించబడి ఎన్నో విదేశాల్లో విడుదలైంది, 150 దేశాల్లో ప్రదర్శించబడింది. అంతేనా, 1972 సంవత్సరంలో రష్యాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన ఒకే ఒక సినిమా మోసగాళ్లకు మోసగాడు. చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ నేను ఇప్పుడు మీ పేర్లు ఎవరైతే నాకు తొందరగా ముందుగా వచ్చాయో వారి పేర్లు చదవబోతున్నాను. పోలిపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి, చోడవరపు నాగేశ్వర గారు గీతానగర్ హైదరాబాద్ నుండి, కృష్ణకుమారి ఖమ్మం నుండి, దమ్మోజు వెంకటాచారి గారు నల్గొండ చిత్రియాల నుండి, అప్పలరాజు పెడన, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనకుర్తి నుండి, నేదు నుండి కళ్యాణాచారి గారు కల్వకుర్తి, నాగనాథ్ గుప్తా గోదావరి గారు నిజామాబాద్ నుండి, సాహితీ సహజ నిజామాబాద్ దస్తగిరి సంధ్య కడప నుండి, మోహన్ సుభద్ర మొండ్రాయి నుండి, రఘురామ్ శ్రీరామ్ మారేడ్పల్లి నుండి, సుజాత రామారావు గారు దర్పిల్ నుండి, అలాగే మనకి ఇంకా చాలా సరైన సమాధానాలు వచ్చాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. జాప భూమేశ్వర్ వెల్లుల నుండి, అలాగే చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి సరైన సమాధానాలు పంపించారు. వీరు తొందరగా పంపించారు, ఇంకా చాలామంది పంపించారు. తొందరగా పంపించిన వాళ్ళకి, అంతేనా, షో టైంలో పాల్గొని మొదటి ప్రశ్నకి సూపర్గా సమాధానం పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు. మరి షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేస్తోంది, శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఇదిగో షో టైంలో రెండవ ప్రశ్న. వేసవికాలం, వేసవికాలం అంటేనే ముందుగా గుర్తొచ్చేది వేడి సరే, కానీ అందరికీ ఇష్టమైన మామిడి పళ్ళు, తాటి ముంజులు కదా. మరి మామిడి పళ్ళకు సంబంధించి ఈరోజు షో టైంలో రెండవ ప్రశ్న రాబోతుంది. ఏంటంటే, మామిడి పళ్ళు అంటే అందరికీ దాదాపు ఇష్టం, కానీ ప్రపంచంలోనే అత్యంత తీయగా ఉండే మామిడి పండు రకం ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలోనే అత్యంత తీయగా ఉండే మామిడి పండు రకం పేరేంటి మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలు గమనించాలి, మీరు సందేశం పంపించాక అది విడిచిపెట్టేసేయండి, ఒకసారే పంపించండి. మళ్ళీ మళ్ళీ పంపిస్తే మీ సమాధానం కిందకు వెళ్ళిపోతుంది, అందుకే చదవడం కష్టమవుతుంది కూడా. ఇది మీరు గమనించగలరు.
1: చుక్కల వేళ కిక్కురు మంటే గల్లాదా.

షోర్ టైం వింటున్నారు శ్రోతలందరూ. సూపర్గా ఆన్సర్ చేసేసారు కదా. ముందుగా అసలు మీరందరూ నేను ఇవ్వలేను కానీ మీ ఇంటి దగ్గర మంచి మంచి తీయనైన మామిడి పళ్ళు తినండి, ఎందుకంటే వేసవికాలం, ఈ కాలంలో పండే పంటని తప్పకుండా తినాలి. నేనేం అడిగాను, రెండవ ప్రశ్నగా ప్రపంచంలోనే అత్యంత తీయగా ఉండే మామిడి పండు రకం ఏది అని అడిగాను. ఇదిగో మా సమాధానం అంటూ వెల్లువల సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే కెరాబో. కెరాబో మామిడిని ఫిలిప్పీన్స్లో పండే ఈ మామిడి అత్యంత తీయనైంది ప్రపంచవ్యాప్తంగా. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కూడా సంపాదించుకుంది, ఎందుకంటే 23% చక్కెర ఉంటుందట దీంట్లోనే. అమ్మో, 23% చక్కెర అంటే మరి ఎంత తీయగా ఉండుంటుందో కదా. నేనైతే ఎప్పుడూ తినలేదు. నాకు మన ఇండియాలో పండే అత్యంత తీయనైన మామిడి పండు ఏంటో తెలుసా? ఇంకేంటి, ఇమాం పసంద్, హిమాయత్గా కూడా చెప్తారు. ఇమాం పసంద్ హిమాయత్ మన దేశంలో అత్యంత తీయగా ఉండే మామిడి పండు. మరి సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళు కొంతమంది. హరీష్ కుమార్ బోయినపల్లి నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, సుశీల్ శ్రవంతి చింతల నుండి, హర్షిణి జూబ్లీ హిల్స్ నుండి, గోని రవీందర్ రెడ్డి గారు కరీమాబాద్ వరంగల్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, పోలిపల్లి శ్రీనివాస్ గారు, సేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుండి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి, పున వెంకటేశం హేమలత గారు నిమ్మాని నుండి, పంతాడు శ్రీనివాస్ గారు మోరిపల్లి నుండి, నరేష్ రోజా మూసాపేట నుండి, శ్రీనివాస్ పద్మావతి కానోజీ కూడా ఇందిరానగర్ నుండి, మూర్తి గారు విల్సన్ గార్డెన్ నుండి, రవి భీమ్గల్ నుండి పంపించారు. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు, కానీ ఫాస్ట్ తొందరగా వచ్చిన వాళ్ళ సమాధానం పేర్లు ఇవన్నమాట. మరి షో టైంలో మూడవ ప్రశ్న వచ్చేస్తుంది, సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను శ్రోతలు.

షో టైం అంటే జనరల్ నాలెడ్జ్, తర్వాత సినిమాకి సంబంధించినవి, అలాగే మన గురించి కూడా మనం తెలుసుకునే కొన్ని ఇంపార్టెంట్ నిజమైన ప్రశ్నలు, సరదాగా మాట్లాడుకునే ప్రశ్నలు కూడా ఈ మధ్య మనం అడుగుతున్నాము. దానికి సంబంధించిది, ఇంతకుముందు షో టైంలో మీలో మీకు పాజిటివ్స్ అంటే బాగా నచ్చేది ఏంటి అని అడిగాను కదా, చాలామంది అద్భుతంగా సమాధానాలు చెప్పారు. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనలో మనకి పాజిటివ్స్ మన బలం ఏంటో మనకి ఖచ్చితంగా తెలుసు. బలం అయితే అందరం గొప్పగా చెప్పుకుంటాం, కానీ మీ బలహీనత ఏంటి అని ఎవరైనా అడిగారనుకోండి ఏం చెప్తాం? ఏం చెప్తాము? కొంచెం తడబడతాం, కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈరోజు షో టైంలో కాస్త సరదాగా, బలహీనతలు అంటే ఏవో పెద్ద పెద్ద కష్టమైన బలహీనతలు చెప్పద్దు, కాస్త సరదాగా మీ బలం మీరు చెప్పినప్పుడు మీ బలహీనత ఏంటో మీకు తెలుసు కాబట్టి మీ బలహీనత ఏంటో నాకు సందేశం పంపించండి. 0402324082 అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

పెద్దన్నయ్య చిత్రం నుండి కోటి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట విన్నారు. రచన వేటూరి సుందరామూర్తి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. షో టైం వింటున్నారు. మరి నేను ఒక ప్రశ్న అడిగాను, శ్రోతలు ఎంత బాగా స్పందిస్తారో. ముందు స్పందించిన వాళ్ళందరికీ అనేకానేక ధన్యవాదాలు. మీలో ఉన్న నెగిటివ్, అంటే సరదాగా మీలో ఉన్న బలహీనత ఏంటి అని చెప్పమన్నాను. చాలామంది ఇష్టపడరు నా బలహీనత ఏంటో నాకు చెప్పడం ఇష్టం లేదంటారు, కానీ మన శ్రోతలు బంగారు కొండలు. ఎంత బాగా రాశారో అందరివి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా అనిత గజ్వేల్ నుంచి రాస్తున్నారు, కోపం నా బలహీనత అంటున్నారు, అందరినీ గుడ్డిగా నమ్మడం నా బలహీనత అంటున్నారు. చింత శ్రీనివాస్ గారు షాపల్లి నుండి, రేడియో వినకుండా ఉండలేకపోవడం అంటున్నారు. చిట్యాల రామకృష్ణ గారు, శ్రీదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు కరీమాబాద్ వరంగల్ నుండి మనకు సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. బలం బలహీనత గురించి చెప్పుకోవడం కన్నా బలం బలహీనత గురించి చెప్పుకోవడం బాగుంటుంది, అదే నా అభిప్రాయం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడ నుండి, నమస్కారం మేడం గారు, మీకు కూడా నమస్కారం సార్. హర్షిణి మనకి సందేశం పంపించారు, ఏంటంటే అందరినీ నమ్మడం నా బలహీనత అంటున్నారు. వివిధ భారతి నా బలహీనత అంటున్నారు, రవిశంకర్ నిజాంపేట నుండి. వేముల నరసింహరావు గారు మనకు పంపించారు, మా సమస్త కుటుంబం సభ్యులకు ప్రేమించడం అభిమానించడం అదే మా బలహీనత, అలాగే మా ఆత్మీయ నేస్తం ఆకాశవాణిపై మాకు అభిమానమేనండో అంటున్నారు. నమస్కారం అండి మీకు కూడా. కోపాన్ని ఆపుకోలేను, నోరు జారిపోతాను, తర్వాత బాధపడతాను అంటున్నారు. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ గారు, అవును సార్ కోపమే అన్నిటికీ అనర్థం కదా. ఇంకా నా బలహీనత మా అమ్మ ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు నేను చాలా బాధపడతాను అంటున్నారు. నక్క వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి, అందరూ చెప్పే మాటలు గుడ్డిగా నమ్మడం నా బలహీనత అంటున్నారు. అప్పలరాజ్ గారు పెడన్ నుండి, పడుకోవడం నా బలహీనత అంటున్నారు, ఇది చాలా బాగుంది. సిహెచ్ హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి పంపించారు, ఎవరైనా కన్నీరు కారిస్తే బాధపడిపోతాను మేడం అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, ఎవరైనా ఏదైనా విషయంలో విమర్శిస్తే క్షణకాలంలోనే బాధ, అది నిజమైనా సరే ఆ తర్వాత ఎందుకు గట్టిగా అరిచాను అని ఫీల్ అవుతాను అంటున్నారు. జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, సక్సెస్ఫుల్ ఈజ్ మై బలం, అహో విజయమే నా బలము నా బలహీనత అంటున్నారు. రవి భీమ్గల్ నుండి, మొహమాటం ఎవరికైనా ఏ విషయంలోనైనా కాదు అని చెప్పలేను చెప్పలేకపోతున్నాను అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, అతి మంచితనం అండ్ బిర్యానీ తినడం నా బలహీనత అంటున్నారు. ఆడప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, ఎంత బాధున్నా మీ షోలో పాల్గొంటాము అదే మా బలహీనత అంటున్నారు. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు అద్భుతం అండి, అద్భుతం. ఇంకా చిత్రియాల గ్రామం నుండి పంపించారు, లెక్క పెట్టిందే మళ్ళీ లెక్కించడం నా బలహీనత, అరే భలే ఉంది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు మనకి పంపించారు. ఇంకా చాలా సమాధానాలు వచ్చాయి, వాటన్నిటికి నీకు కూడా చదివే ప్రయత్నం చేస్తాను ఈ పాట తర్వాత.

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 50 నిమిషాలు అయిపోతుంది. అప్పుడే మరి షో టైంలో నేను అడిగాను, మీ సరదా అయిన బలహీనత ఏంటో నాకు చెప్పండి అంటే, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ గారు మనకు సందేశం పంపించారు, చక్కెర పదార్థాలు తినొద్దని చాలా గట్టిగా అనుకుంటానండి, కానీ లడ్డూ చూసిన వెంటనే తినేస్తాను, అదే నా బలహీనత అంటున్నారు. నా బలహీనత ఎవరైనా బాధలో ఉండి ఏడుస్తూ ఉంటే చూడలేను మేడం, అలాగే వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తానంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. మరి భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్ గారు మనకి సందేశం పంపించారు, నేను చెయ్యలేనేమో అనే భయం నాకుంటుందండి, కానీ అలా అనుకోవద్దండి సతీష్ గారు, తప్పకుండా మనం చేయగలుగుతాం అనుకుని ముందుకు వెళ్ళడమే బాగుంటుంది. ఇష్టమైన సంగీతం వినకపోతే నాకు నచ్చదు, అదే నా బలహీనత అంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అలాగే మనకి సందేశం పంపించారు, నా తప్పు లేకుండా ఎవరైనా ఏమైనా అంటే నేను కోపం తెచ్చుకుంటాను, బాధపడతాను అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి. దోమకొండ విజయ్ కుమార్ గారు కోటి హైదరాబాద్ నుండి మనకు సందేశం పంపించారు, మోసం చేయడం ఎవరైనా మోసం చేస్తే నేను తట్టుకోలేను, వాళ్ళ మీద కోపంగా ఉంటాను, అదే నా బలహీనత అంటున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి మనకి పునా వెంకటేశం హేమలత సందేశం పంపించారు, ఎవరైనా అన్నా ఇట్టే నమ్మేస్తాను, అట్లా నమ్మేసే గుణం నాది, అందుకనే కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాను అంటున్నారు, ఇదే నా బలహీనత అంటున్నారు. ఓకే, ఇంకా మూసాపేట నుండి నరేష్ రోజా మనకు సందేశం.

పంపించారు. కోపమే నా బలహీనత అంటున్నారు. బలహీనత మనిషికి ఆభరణం అంటున్నారు. హైదరాబాద్ భవరంపేట నుండి సంతోష్ సుప్రియ. ఓకే, అవును, కొన్నిసార్లు అది కూడా మనకి ఆభరణమే. ఉన్నంతలో తృప్తిగా ఉండడం నా బలహీనత అంటున్నారు. పంతాడు శ్రీనివాస్ గారు మోరిపాలెం నుండి. నో చెప్పలేకపోవడం నా బలహీనత. అవునండి, చాలా విషయాలు మనం నో చెప్పలేము. బాలకృష్ణ గారు నర్సంపేట వరంగల్ నుండి మనకు సందేశం పంపించారు. నా బలహీనత మానవత్వం. పృథ్వీ కుమార్ భీమ్గల్ నుండి, అంటే ఎవరినే ఎవరైనా కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటానంటున్నారు. అది అది జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు షో టైంలో ప్రశ్న బాగుందంటూ మనకు సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి షో టైంలో ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత సమయం బట్టి ప్రశ్న అడుగుతాను.

0: దొంగమగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల అల్పించిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మనకి గోని రవీందర్ రెడ్డి గారు వరంగల్ నుండి సందేశం పంపించారు. ఉక్కపోతతో సతమతమవుతున్న మమ్మల్ని కాసేపు కాశ్మీర్ పాటతో ఉల్లాసపరిచారు, ధన్యవాదాలు అంటున్నారు. మనకి ఇందాకల బలహీనత గురించి అడిగిన దానికి ఇంకొక రెండు సమాధానాలు వచ్చాయి మనకి. నా బలహీనత అందరినీ ఇట్టే నమ్మడం అంటున్నారు సతీష్, సుమలత. అలాగే సిగ్నల్ దగ్గర ఆగకుండా వెళ్ళిపోయే వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది అంటున్నారు రఘు, మారేడ్పల్లి నుండి. మరి ఇది ఇవాళ షో టైం, మరి మరొక షో టైంలో మళ్ళీ కలుద్దాం. మరి మీరేం చేయాలి షో టైంలో పాల్గొనాలంటే? రోజు షో టైం ట్యూన్ చేసుకొని వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీల్లో ఒక అద్భుతమైన సర్జన్, ఒక ఆర్మీ మేజర్గా ఎలాగ మారారు, వారి ఇన్స్పైరింగ్ స్టోరీ, వారి జీవిత ప్రయాణం గురించి మాట్లాడుకుందాం మన శక్తిశీలి కార్యక్రమంలో 2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తోంది. మీ రేడియో నేస్తం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతో. స్త్రీ విజయం సాధించిన రంగం అంటూ ఏది ఉండదు, స్పృశించని రంగం కూడా ఉండదనే చెప్పాలి. స్పృశించని అంశం కానీ విజయం సాధించని రంగం కానీ లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అమ్మతనం నుండి అంతరిక్షం వరకు, వైద్యం నుండి యుద్ధం వరకు, అలా తుఫానులాగా నిరంతరం దూసుకుపోతున్న ఎందరో మహిళల విజయగాథల్ని మాట్లాడుకునే సమాహారమే శక్తిశీలి. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆర్మీ సర్జన్గా చరిత్ర సృష్టించిన భారత ఆర్మీ సర్జన్ మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి ఎన్నో విశేషాలు మాట్లాడుకుందాం ఈనాటి మన కార్యక్రమంలో. ఒక మెడికల్ సర్జన్ భారతీయ సైన్యం మేజర్ ఎలా అయ్యారు, వారి సాహసవంతమైన ప్రయాణం ఎలా సాగిందో ఈనాటి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశమంతా చిత్రం నుండి మధు బాలకృష్ణ ఆలపించిన ఆ సూపర్ మెలడీ విన్నారు కదా. సంగీతం విద్యాసాగర్, రచన అనంత్ శ్రీరామ్. అచ్చంగా ఆ పాటలోలాగే పాయల్ చాబ్రా తల్లిదండ్రులు కూడా మురిసిపోయారట. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గ ఒక డాక్టర్ అయి ఉండి, భారతదేశం గర్వించదగ్గ మేజర్గా తన సేవలను అందిస్తోంది, దేశానికే గర్వకారణంగా నిలిచింది. మరి వారి విజయ ప్రయాణం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ

0: మిషెల్ తర్వాత మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. హర్యానాలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. కాకపోతే కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ అందరూ వైద్యులే. ఎందుకంటే పాయల్ తల్లి, తండ్రి, సోదరుడు అందరూ వైద్య వృత్తిలో వారి సేవలను అందిస్తున్నారు. మరి పాయల్ కూడా వైద్య వృత్తి వైపే మొగ్గు చూపారు. 2021లో సాయుధ దళాల వైద్య సేవలో చేరడానికి ముందుగానే ఎంబీబీఎస్ మరియు ఎంఎస్ మాస్టర్ ఇన్ సర్జరీ సర్జన్గా ఎంతో పేరుగాంచారు హర్యానాలో. కానీ ఒక హాస్పిటల్లో చేరారు, వైద్య సేవలు అందించడం మొదలుపెట్టారు, అందరికీ వైద్య వృత్తితో తన సహాయాన్ని అందిస్తున్నారు. కానీ ఎక్కడో ఏదో వెలితి, నా జీవిత లక్ష్యం ఇది కాదు, నేను చేయాల్సింది ఇది కాదు, వేరే ఉందని పాయల్కి బాగా అనిపించేదిట. మరి ఇంతకీ పాయల్ ఏం చేశారు, మేజర్ ఎలా అయ్యారు, మాట్లాడుకుందాం.

అంతఃపురం చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాప్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే 2020వ సంవత్సరంలో తన ఎంఎస్ పూర్తి చేసుకున్నాక కల్పనా చావ్లా ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ రెసిడెంట్గా చేరిపోయారు డాక్టర్ పాయల్. సర్జరీలు చేస్తున్నారు, పేషెంట్స్ని చూస్తున్నారు. అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. హిమాలయాల్లో ఎముకలు గట్టుకట్టే చలిలో, అలాంటి చలిలో యుద్ధంలో అలసిపోయిన సైనికులకి ఆమె చికిత్స చేస్తుండగా వారి మనసులో రగిలిన ప్రశ్న ఇది. నేను ఈ సైనికులకి వైద్యం చేయగలుగుతున్నప్పుడు వారిలో వారితో పాటు ఒక్కరిగా ఎందుకు నిలబడలేను, దేశానికి రక్షణగా ఎందుకు ఉండలేను అనే ఆలోచన వారికి పదే పదే రావడం మొదలుపెట్టింది. ఇక అస్సలు ఆలస్యం చేయలేదు డాక్టర్ పాయల్. 2021వ సంవత్సరం జనవరిలో తన తెల్లకోటును వదిలి ఆలివ్ ఆకుపచ్చ రంగు దుస్తులు, అంటే ఆర్మీ యూనిఫామ్ని ధరించి పారా స్పెషల్ ఫోర్సెస్లోకి వెళ్ళడానికి ట్రైనింగ్లో జాయిన్ అయిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

సమ్మోహనం చిత్రం నుండి సమ్మోహనమైన పాట విన్నారు కదా. పాడింది హరిచరణ్, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం వివేక్ సాగర్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:34 దాటి 41 సెకండ్లు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి పారా స్పెషల్ ఫోర్సెస్కి వెళ్ళాలని ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు. ట్రైనింగ్ అంటే మామూలు ట్రైనింగ్ కాదు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో కష్టాలు. అతిపెద్ద సవాలు ఆ శిక్షణే. ఎందుకంటే ఆర్మీ ఆసుపత్రిలో తను శస్త్రచికిత్స చేసుకుంటూ, వైద్యం చేసుకుంటూ నిర్వహిస్తూనే ప్రొబేషన్లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఒక పక్క మెడికల్ సర్వీస్ చేస్తూనే ఇంకొక పక్క ఆర్మీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారన్నమాట. అలా ఆగ్రాలో పారాట్రూప్స్ శిక్షణ పాఠశాలలో పాయల్ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమయ్యేది వారి ట్రైనింగ్. సర్జన్గా తన విధులు నిర్వహిస్తూనే 65 కిలోల ప్యాక్లతో 40 కిలోమీటర్లు కఠినమైన పరుగులను, నిద్రలేని కసరత్తులను, నిద్రలేని రాత్రులను ఎదుర్కొంటూనే అలుపెరగని ఓర్పుతో ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొని పట్టుదలతో తన బృందంలో ఏకైక మహిళగా నిలిచారు ఈ శక్తిశీలి డాక్టర్ పాయల్. ఒక్కసారి ఆలోచించండి, హాస్పిటల్లో ఏసీ ఆపరేషన్ థియేటర్స్లో ఉంటూ సర్జన్గా పనిచేస్తూ అంతటి శారీరక శ్రమ తట్టుకొని నిలబడి ట్రైనింగ్ని పూర్తి చేయడం ఎంత పెద్ద సవాలు కదా. మరి అందుకనే భారతదేశం గర్వించదగ్గ ఒక డాక్టర్ మేజర్గా అయ్యారు. అందరూ సాహో అంటున్నారు పాయల్ని చూసి.

నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం సందీప్ చోత, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ట్రైనింగ్ పూర్తి చేస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. ట్రైనింగ్లో ఉన్ననాళ్ళు చేతికి బొబ్బలు కట్టేసేట. మరి సర్జన్గా పనిచేస్తున్నప్పుడు గ్లౌస్ వేసుకోవాలి ఆపరేషన్ థియేటర్స్లో కదా, చాలా కష్టపడేవారట. ఎంత బొబ్బలు కట్టి బొబ్బల్లోంచి రక్తం వచ్చేదిట, చాలా కష్టపడేవారట. అయినా సరే అకుంఠిత దీక్ష పట్టుదలకి మారుపేరుగా నిలిచారు డాక్టర్ పాయల్. శస్త్రచికిత్సలోని శిక్షణ పొందిన ఆమె చేతులు ఈ కఠినమైన బొబ్బలు

0: కట్టడం కూడా ఓర్చుకున్నాయి. ఎందుకో తెలుసా? ఆర్మీలో మేజర్గా స్థానం సంపాదించడానికి. ఆర్మీ ఆసుపత్రిలో ఒక పక్క సర్జరీస్ చేస్తూనే తన శస్త్రచికిత్స విధులను నిర్వహిస్తూనే తన ప్రొబేషన్ని పూర్తి చేసుకున్నారు. 2023 సెప్టెంబర్ తన కలలు కన్న రోజు వచ్చినే వచ్చేసింది. డాక్టర్ పాయల్ చాప్రా ప్రతిష్టాత్మకమైన మరూన్ బెరెట్ను అందుకున్నారు. భారతదేశ సైన్య చరిత్రలో ప్రతిష్టాత్మకమైన పారా స్పెషల్ ఫోర్సెస్లో చేరిన తొలి మహిళా సర్జన్గా ఆమె నిలిచారు. భారతదేశం అంతటినీ ఆశ్చర్యపరిచారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఖడ్గం చిత్రం నుండి సుమంగళి ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:49 దాటి 20 సెకండ్లు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. మేజర్ డాక్టర్ పాయల్ చాబ్రా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం వారు చాబ్రా లడఖ్లో ప్రమాదకరమైన సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. ఒక చేతిలో శస్త్రచికిత్స కత్తి, మరో చేతిలో ఆయుధంతో ఎల్లవేళలా దేశానికి రక్షణగా సిద్ధంగా ఉంటారు ఈ ద్వీసాలి. మేఘాల నుండి పారాషూట్ ద్వారా శత్రు భూభాగంలోకి వెళ్ళి ప్రాణరక్షణ అందిస్తూ శస్త్రచికిత్స చేయగల ధీర వనితగా డాక్టర్ పాయల్ చాబ్రా ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఈ స్త్రీమూర్తికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది దేశం మొత్తం.

గులాబీ చిత్రం నుండి మనోగాయత్రి ఆలపించిన పాట విన్నారు. సంగీతం శశిప్రీతం, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఒక వైద్యురాలిగా, ఒక యోధురాలిగా, ఆపలేని ఒక శక్తిగా, ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు మేజర్ డాక్టర్ పాయల్ ఛాబ్రా. వారి సాహసానికి, సహనానికి, దేశభక్తికి సెల్యూట్ చేస్తోంది నారీశక్తి అంతా. ఆడపిల్లలు ఇది చేస్తాం అంటే వెనక్కి లాక్కుండా ఎగిరే శక్తినిచ్చి చేయగల అండదండ, కాస్తంత విశ్వాసం, ఆత్మవిశ్వాసం పెరిగేలా మనం ప్రవర్తిస్తే చాలు, విజయవంతంగా దూసుకుపోతారు అమ్మాయిలు, మహిళలు. దానికి తార్కాణమే డాక్టర్ పాయల్ ఛాబ్రా. ఇది ఈనాటి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఇంధన సంక్షోభ సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు మన దేశం తన ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాష్టంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్గూడాల్లో భారీ బస్ టెర్మినళ్లను నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రగతి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. కలెక్టర్ హరిత అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గ్యాస్ సబ్సిడీ అమలుపై తీవ్ర విమర్శలు చేయగా అధికార పార్టీ నేతలతో వాగ్వివాదం జరిగింది. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ సాయంత్రం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. హైదరాబాద్లో ఈరోజు 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు

గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. కొద్ది క్షణాల్లో చాయ్తో హాయ్ కబుర్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఛాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఛాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంలో మంచి స్పెషల్ డే విశేషాలతో మీ ముందుకు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన సురేంద్ర కృష్ణ గీతం అది. సంగీతం గోపీ సుందర్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం చాయ్తో హాయ్ కబుర్లు. మనం తెలివితో అన్ని వైపులా అన్ని రంగాల్లో రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నా కూడా ప్రకృతిలో ఒక భాగం మాత్రమే. ఈ వండర్ నేచర్ నుండి దూరంగా ఉండి లైఫ్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం, అసాధ్యం కూడా. ఎందుకంటే మనం డిపెండెంట్ కాబట్టి. అందుకే పర్యావరణ నిపుణులు, ప్రకృతి శాస్త్రవేత్తలు ఈ భూమి మీద ప్రకృతిని కాపాడుతూనే ఈ ఎర్త్పై నివసించే జీవులపై, వాటి రక్షణపై స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారన్నమాట. అది బయోడైవర్సిటీలో ఒక భాగం కూడా. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మరి నీటిలో నివసించే అరుదైన చేప జాతిని కాపాడుకునేందుకు జరుపుకునే స్పెషల్ డే ఈరోజు అన్నమాట. అదేంటో చెబుతా వింటూ ఉండండి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్.

దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన సిరివెన్నెల గీతమది, గానం కార్తీక్ శ్రేయా ఘోషల్, చిత్రం వర్షం. మీరు వింటున్నారు FM వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

మనం వింటున్నాం చాయ్ తో హాయ్ కబుర్లు కార్యక్రమంలో. ఒక మంచి టాపిక్ ఈరోజు, ముఖ్యమైనటువంటి రోజు. అయితే రెగ్యులర్గా ఆ దినము ఈ దినం అని చెప్పేసి చెప్పుకుంటాము, కానీ ఒక చేప గురించి ఈరోజు ముఖ్యంగా జరుపుకునేటువంటి అంశం అన్నమాట, అందరూ కూడా అవగాహన పెంచుకునేటువంటి అంశం. ఒక చేప గురించి ఒకరోజు జరుపుకోవడం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మరి దాని వెనకాల ఎంత చరిత్ర ఉండొచ్చు, దాని ద్వారా ఎన్ని లాభాలు ఉండొచ్చు, అది ఇచ్చే పోషకాలు ఏంటి, దాని ద్వారా ఇంకా మెడిసిన్స్ సంబంధించినటువంటి ఇంకేమైనా అంశాలు ఉంటే కానీ అంత ముఖ్యమైన రోజుగా ఎవరు ప్రకటించారు కదా. ఎస్, నిజంగా అదే అనమాట. ప్రకృతిని, జీవులను కాపాడుతూ వాటిని ఆహారంగా కూడా తీసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నాం మనం. సహజసిద్ధంగా వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ చేపలను పెంచడం కూడా ముఖ్యమే. పైగా మరి ఆ చేప ఆహారంతో పాటుగా మరి వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు ఉండడంతో అవగాహన పెంచుకోవాలి, వాటిని సంరక్షించుకోవాలి, వాటి జాతిని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఆ చేప రోజును మనం ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం అన్నమాట. ఆ చేప ఆహారంతో మంచి ఆరోగ్యానికి బోలెడన్ని లాభాలు ఉన్నాయి అని నిపుణుల అధ్యయనం ద్వారా చెప్పారన్నమాట. అందువల్ల ఆ చేపకు సంబంధించినటువంటి, ఆ చేపకు సంబంధించిన సంరక్షణ కాపాడుకునేందుకు, తర్వాత వాటిని పెంచి పోషించేందుకు, అలా పెంపకాల ద్వారా వచ్చినటువంటి, చేపల ద్వారా వచ్చినటువంటి, ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం కానీ, తర్వాత లాభాలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ చేప ముఖ్య దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం అనమాట. ఇంతకీ మరి మంచి పోషకాలని చెప్పుకుంటున్నాం, ఆ చేప ఏంటి, మంచి లాభాలని చెప్తున్నాం, అంత లాభాలు ఉన్నాయా అనుకుంటారు. నిజంగా సముద్ర జీవుల నుంచి వచ్చేటువంటి సీ ఫుడ్స్ అంటాం కదా, వాటి ద్వారా నిజంగా లాభాలు ఉంటాయి, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అందులో ప్రత్యేకంగా అరుదుగా కనిపించేటువంటి చేప అనమాట, అందుకని ఈరోజుకు ఆ స్పెషల్ ఇచ్చారు. అదేంటో విందాం ఈ పాట విన్న తర్వాత.

0: అనూప్ రుబెన్స్ సంగీతంలో చంద్రబోస్ గీతమది, గానం సిద్ శ్రీరామ్ సునీత పాడింది, చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो मैं 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: మన వింటున్న కార్యక్రమం చాయ్తో హాయ్ కబులు. ఈ రోజు ముఖ్యమైనటువంటి రోజు, అది కూడా ఫిష్ కి సంబంధించినటువంటిది. ఏంటి ఆ ఫిష్, దాంట్లో ఉన్నటువంటి లాభాలు ఏంటి, మనకు అందిస్తున్నటువంటి పోషకాలు ఏంటి దాన్ని తీసుకోవడం వల్ల, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మరి వీటి గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మామూలుగా ఒక దినోత్సవం గురించి, ఆ దినోత్సవం అంటే రకరకాల దినోత్సవాలు ముఖ్యమైన రోజులు జరుపుకుంటాం కదా, అలాగే

చేపలకు సంబంధించి, ప్రకృతికి సంబంధించి, జంతువులకు సంబంధించిన కూడా దినోత్సవాలు ఉంటాయి. వాటిని కూడా మనం గుర్తు చేసుకోవాలి, వాటిపైన అవగాహన కల్పించుకోవాలి, తర్వాత వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందులో కొన్ని చాలా అరుదుగా కనిపించే ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా కొన్ని మనం వాటిని తీసుకోవడం వల్ల వైద్యపరంగా కూడా కొన్ని లాభాలు ఉండటం వల్ల వాటి గురించి తెలుసుకోవాలి, వాటిలో ఏమున్నాయి అని పబ్లిక్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే మనిషి బరువును కంట్రోల్ చేయటము ఈ చేప ఆహారం కీలకంగా పనిచేస్తుంది. అంటే ఫ్యాటీ, బాగా ఫ్యాట్గా ఉండటం, తర్వాత కొవ్వు పేరుకుపోయినటువంటి వ్యక్తులు దీన్ని తీసుకోవటం వల్ల, ఆహారంగా తీసుకోవటం వల్ల బరువు తగ్గడం అనేది జరుగుతుందట. అలాగే రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులను కూడా సంబంధించినటువంటి సమస్యలను కూడా ఈ చేప ఆహారం నివారిస్తుంది అని చెప్పేసి, అంతేకాకుండా ఇంకా చాలా చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఈ చేపలో ఉన్నాయన్నమాట. విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ D, భాస్వరం, ప్రోటీన్, మెగ్నీషియం, అయోడిన్, కొలన్, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయట ఈ చేప మాంసంలో. అయితే కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుందట. ఈ చేపని మరి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయట. మరి ఇంతకీ ఆ చేప ఏంటి అంటే ట్యూనా చేప. అందుకని దాని మీద అవగాహన పెంచుకునేందుకు ఈరోజు ట్యూనా ఫిష్ డేగా జరుపుకుంటున్నాం అన్నమాట. అది విషయం. సో మరి దీనికి సంబంధించినటువంటి విషయాల వివరాలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం పాట తర్వాత.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: चाइतो हाई कबुल कार्यक्रमंलो ट्यूना फिश डे గురించి మనం మాట్లాడుకుంటున్నాం। చాలా సుగుణాలు ఉన్నాయి, చాలా పోషకాలు ఉన్నాయి, ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చెప్పుకుంటున్నాం। అట్ ద సేమ్ టైం అతిగా ఏదైనా కూడా ఇబ్బందే, తెలిసింది అందరికీ। అబ్బా ఇన్ని మంచి సుగుణాలు పోషకాలు ఉన్నాయని చెప్పేసి అదే పనిగా ట్యూనా ఫిష్ను తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి। సో ఏదైనా సరే, ఎంత మంచి ఆరోగ్యకర ఫుడ్ అయినా సరే, సమతుల్య ఆహారం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి। అది ఏదైనా ఇబ్బంది అందరికీ తెలిసిందే కదా। అయితే మరి ఈ ట్యూనా ఫిష్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, ఆ విషయాలు కూడా తెలుసుకుందాం। వింటూ ఉండండి FM విద్ భారతి 102.8 MHz।

0: రామ్ మిరియాల స్వరకల్పనలో పాడిన పాటది. గీత రచన కాసర్ల శ్యామ్, చిత్రం దాస్కా ధమ్కి. చిత్రం నుంచి ఆ పాట. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చాయ్తో హాయ్ కబుర్లు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: ట్యూనా ఫిష్ డే సందర్భంగా దాని యొక్క విశిష్టత, అదేవిధంగా అది అందించే పోషకాలు, తద్వారా ఎగుమతులు, తర్వాత దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఫుడ్లో కొన్ని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి, అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది చాలామందికి తెలుసు అనుకుంటారు, కానీ మనం ఎక్కడ పడితే అక్కడ జంక్ ఫుడ్ తింటూనే ఉంటాం. ఆ జంక్ ఫుడ్లో చాలా వరకు చాలా సమయం తర్వాత కానీ అది జీర్ణం కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎప్పుడైతే జీర్ణం కాదో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల నిపుణులు ఏం చేస్తారంటే, జంక్ ఫుడ్ బయట ఆర్టిఫిషియల్గా రకరకాల రంగులతో కూడుకున్నటువంటి, రకరకాల ఫ్లేవర్లతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలను తినవద్దు అని హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ అదేదో ఫ్యాషన్ అన్నట్టుగా దాన్ని లాగించేస్తుంటారు. ఎంత లాగించేస్తుంటారు అంటే శక్తికి మించి కూడా లాగించేస్తుంటారు. అది ఎరగడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల చాలా లేనిపోని సమస్యలు వచ్చి చేరుతూ ఉంటాయి. తెలుసుకోక డాక్టర్ దగ్గరికి పరిగెడుతుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మనం మెడిసిన్స్ కూడా అడ్డగోలుగా వాడితే అది కూడా పెద్ద సమస్య అని కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అయితే అది మరి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి, అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అది తీలేక మరి ఇష్టం కదా అని చెప్పేసి చాలా చాలా తినేస్తూ ఉంటాం, కానీ ఆ తర్వాత తెలుస్తుంది సమస్య. అలా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే మరి ట్యూనా ఫిష్ మాంసం వల్ల కూడా కడుపు ఉబ్బినట్లుగా ఎక్కువ ఆహారం తిన్న భావన కలుగుతుందన్నమాట. అందువల్ల త్వరగా ఆకలి వేయదు, అంటే ఎక్కువ ఎనర్జీ అందదు అన్నమాట. సో మరి ఈ ఫిష్ తినటం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి కదా, మంచి రుచికరంగా ఉంది, మంచి పోషక విలువలు ఉన్నాయని చెప్పేసి మనం ఎక్కువ తిన్నామనుకోండి, ఇలా సమస్య ఎదురవుతుందన్నమాట. అందువల్ల అతి చేయకూడదు, అతిగా తినకూడదు. ఏది కూడా ఎంత తినాలో, ఎంత చేయాలో అంత చేయాలి. సో ఎప్పుడైతే ఆకలి వేయదో, ఎప్పుడైతే మనం తినాలనిపించదో, సో మనకు శరీరానికి కావలసినటువంటి క్యాలరీస్ అందవు. ఈ సందర్భంగా ఇది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఇది చాలా రుచికరమైనటువంటి ఫుడ్, అందరూ ఇష్టపడేది, చాలా రేర్గా దొరుకుతుందని చెప్పేసి ఇది నేను సబ్జెక్ట్ అందరి కోసం, వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు, బట్ దీది సబ్జెక్ట్ కోసం మనం చెప్పుకుంటున్నాం ఈరోజు, ఆ డే కాబట్టి. సో గమనించాలి. మరి ఇందులో ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది. గొప్ప విషయం కాదు, అది తినకూడనటువంటి అంశం కొంతమంది మాత్రం. ఆ విషయం కూడా మాట్లాడుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో ఉదిత్ నారాయణ సుమంగలి పాడిన సాహిత్య గీతం అది. సంగీతం చిత్రం మాస్.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय

0: बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
0: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध।
1: डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
3: ఉప్పు నీటిలో నివసించే ట్యూనా చేపలు మాకేరెల్ స్కాంబ్రాయిడ్ ఫ్యామిలీకి చెందినవి ఈ చేపలన్నమాట. ఇందులోనే అల్సాకోర్ బోనిటోన్ మాకేరెల్స్ జాతి చేపలు కూడా ఉంటాయన్నమాట. దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా చాలా ఎక్కువ, ఇవి ఒమేగా 3 లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మరి జీర్ణక్రియలు, జీవక్రియ, ఐ మీన్స్ ఇవి జీవక్రియలు అంటే మనం ఇందాక రొమ్మ క్యాన్సర్ తర్వాత కాలేయం సంబంధించినటువంటివి ఇవన్నీ అనుకున్నాం కదా, వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి జీవక్రియలో కూడా ఇవి ఎంతోగానో దోహదపడతాయి. జీర్ణక్రియ కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. మరి కొవ్వును కరిగించి బరువును కూడా తగ్గించడంలో కూడా ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అందువల్ల వీటికి ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అందరూ దీని గురించి ఇందులో ఇన్ని రకాల పోషకాలు, ఇన్ని రకాల స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి మరి వీటిని కాపాడుకోవాలి. వీటిని పెంచుకోవడం తర్వాత వీటి జాతి అంతరించిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి బయాలజికల్ పరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు పబ్లిక్ కూడా తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు ట్యూనా ఫిష్ డేగా జరుపుకుంటారు. ముఖ్యమైనటువంటి అందరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆహార ప్రియులు ముఖ్యంగా వీటి గురించి తెలుసు కాబట్టి ఎక్కడైనా దొరికితే తినేసేయాలి, ఇది మంచి హెల్త్కి బాగుంటుందని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ ట్యూనా ఫిష్లో చాలా తక్కువ పర్సంటేజ్లో కొన్ని చేపల్లో మాత్రం మెర్క్యూరీ అనే ఒకటి లోహం కూడా ఉంటుంది. సో ఇది అందరూ తినడానికి వీల్లేదన్నమాట. సో ఈ మెర్క్యూరీ లాంటి ఉన్నటువంటి ఫిష్ని తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మరి ఇలాంటి మంచి పోషకాలు, మంచి మంచి హెల్త్కు ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజును మనం ప్రత్యేకంగా అవేర్నెస్ కోసం చెప్పుకుంటారనమాట. ఇది ఇవాళ్ళ చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్.

మణిశర్మ సంగీతంలో హరిహరిని శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. అది చిత్రం బాలు. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 5:50. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం ఇప్పుడు.

బేబీ సినిమా కోసం శ్రీరామచంద్ర పాడిన అనంత శ్రీరామ్ గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 6:10. తెలుగులో ప్రాంతీయ వార్తలు ఇప్పుడు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట్రంలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసి కార్మికుల సమస్యలను శతశాతం పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల వంటి పలు హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. వైద్య విద్యా ప్రవేశాల కోసం రేపు రాష్ట్రంలో నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. సమ్మెకాలపు వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతతో పాటు వేతన సవరణపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సంస్థ ఆదాయం పెరిగిందని, నియామకాలు చేపడుతూ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. తమ సమస్యలపై స్పందించినందుకు కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. 1,327 ఎకరాల్లో 1,695 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్దదిగా నిలవనుందన్నారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో జరిగిన యోగా దినోత్సవ కౌంట్డౌన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఫామ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్ అనే 5F మంత్రంతో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారని పేర్కొన్నారు. ఇది వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని మంత్రి వెల్లడించారు. అందరికీ నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటల్లో జరిగిన ఆందోళ్ నియోజకవర్గ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలను విస్తరించి జిల్లా స్థాయిలోనే 90

శాతం చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆందోల్ ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ది చేస్తామని, 200 కోట్ల రూపాయలతో సింగూర్ లైన్ పనులు, పర్యాటక అభివృద్ది చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్ వేదికగా కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మ నిర్భర్ పంచాయత్ కార్యక్రమం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినప్పుడే సర్పంచ్లకు నిజమైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన సమావేశంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్టంలో అమలు చేసి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు.

0: పేటలో జరిగిన సమావేశంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అనంతరం రామచంద్రరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు.
1: ఈ ప్రభుత్వాలు కోరుతాను, అది వెంటనే పని ముందు చేయాలి. కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి. ప్రభుత్వము ఆర్టీసీ యొక్క ఇబ్బందిని మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళని డిక్లేర్ చేయాలి.
0: ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనే నెరవేరుస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ధర్మపురిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతులకు సంబంధించిన పథకాలలో భాగంగా రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ ద్వారా కోట్ల రూపాయలు అందజేసినట్లు వివరించారు.
2: వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా, వడ్ల కొనుగోలు సంబంధించిన ఎక్కువ ప్యాడీ రావడం జరిగింది. ఏ రైతు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసే విధంగా ప్రణాళిక తోని ముందుకెళ్తాన్న విషయాన్ని కూడా రైతులకు మనవి చేసుకుంటూ, మొక్కజొన్న సెంటర్లు కూడా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన విషయాన్ని మనవి చేసుకుంటూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై స్పందిస్తూ లారీల కొరత లేకుండా వెంటనే పంట తరలింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట తీసుకువచ్చిన వెంటనే తూకం వేయాలని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా జరగాలని సూచించారు. ఈ కేంద్రంతో రవాణా ఖర్చులు తగ్గి దళారుల జోక్యం లేకుండా రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని మంత్రి చెప్పారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈరోజు ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట మోసపూరిత కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళం నెలకొందని, ఆర్థికంగా ఉన్నవారికే ఇళ్లు ఇస్తున్నారని వివేకానంద ఆరోపించారు. వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట వ్యాప్తంగా 24 పట్టణాల్లోని 199 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. మన రాష్ట్రం నుండి సుమారు 73,084 మంది విద్యార్థులు హాజరు కానుండగా, హైదరాబాద్లోనే అత్యధికంగా 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరినీ అనుమతించరని, అభ్యర్థులు నిబంధనలు, డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా కమిటీలు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్ వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పరీక్షా ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రేపు జరిగే నీట్ పరీక్ష సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 93, 92, 91, 97, 43 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నీట్ పరీక్షల నేపథ్యంలో మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరుతో మోసగించే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. రేపు జరగనున్న తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాల టీజీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 16 సెంటర్లలో 3,934 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వి వెంకటేశ్వర్లు తెలిపారు. గిరిజన మహిళలకు ఆర్థిక బలం, పట్టణ ప్రజలకు నాణ్యమైన అటవీ సేంద్రియ ఉత్పత్తులు అందించే వేదికగా భద్రగిరి మార్ట్ నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈరోజు మార్ట్ను సందర్శించి అటవీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్నిచ్చే ఉద్దేశంతో ఈ మార్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిపల్లిలో నిర్మాణం

0: లో ఉన్న ప్రాజెక్టును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రతి వారం ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంలో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కానీ, విద్యకు సంబంధించిన అంశంలో కానీ, వ్యవసాయానికి సంబంధించిన నెక్స్ట్ వీక్ లో చేసిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లో కొత్త ప్రాంతాల్లో ప్రజలను, రైతులను, మహిళలను చేయటం ఈ 99 రోజుల ప్రణాళికను ఆయా గ్రామాల్లోకి వెళ్లి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.
0: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం మెదక్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని ఆ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ప్రజాపాలన ప్రగతి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. కలెక్టర్ హరిత అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గ్యాస్ సబ్సిడీ అమలుపై తీవ్ర విమర్శలు చేయగా అధికార పార్టీ నేతలతో వాగ్వివాదం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. నిలయంలో సమయం 6:20 దాటి 48 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం పాటతో ప్రయాణం. అంబులెన్స్ కు దారివ్వండి, గోల్డెన్ మినిట్స్ లో ప్రాణదాతలకండి.

0: మణిశర్మ సంగీతంలో నరేంద్ర గీతమాధురి పాడిన భాస్కర భట్ల రవికుమార్ గీతం విన్నారు. కెమెరామెన్ గంగాతో రాంబాబు చిత్రం నుంచి.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: ఓ ఆయన కరోనా వచ్చిపోయాడు, ఇవాటికి మీ మేకప్ ఇది మీరు మేనేజ్ మేకప్ చేయాలి.
4: అసలు కథ ఏంటంటే తనకి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్యాషన్, క్యాన్వాస్ అయితే తన లైఫ్. కానీ తన పెయింటింగ్లో సోల్ లేదు, ప్రతి ఇమోషన్లో ఒక్కళ్ళు వెతుకుతుంది. సడన్గా ఒకరోజు ఒక బ్లాంక్ పెట్టుకుంటాను.

0: శ్యామ్ సింగరే మూవీ కోసం కార్తిక్ పాడిన పాట విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం పాటతో ప్రయాణం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడేందుకు వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ప్రభుత్వం ప్రోత్సాహకంగా నగదు బహుమతి పొందండి. బాడీగార్డ్ సినిమా నుంచి ఈ పాట.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: పాటతో ప్రయాణం కార్యక్రమంలో మరిన్ని చిత్రగీతాలు విందాము. ప్రాయోజిత కార్యక్రమం అనంతరం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 6:40 దాటి 24 సెకండ్లు. ఇప్పుడు విందాం లమ్హే ప్రాయోజిత కార్యక్రమం.

మీరు ఇంతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమీప 6:49 దాటి 33 సెకండ్లు.

0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగాహెడ్స్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఎస్ఎస్ తమన్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. అల వైకుంఠపురంలో సినిమా నుంచి మనం వింటున్నాం పాటతో ప్రయాణం. లెఫ్ట్ రైట్ మనం మలుపులు తిరుగుతున్నప్పుడు, బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్స్ వేసుకోవడంతో పాటుగా కాస్త నెమ్మదిగా ప్రయాణించండి. ఎందుకంటే వెనక నుంచి వచ్చేవాళ్ళు సరిగ్గా వస్తారా లేదా అనేది మనకు తెలియదు. వాళ్ళు చాలా స్పీడ్గా వస్తుండొచ్చు, కొన్నిసార్లు ఎమర్జెన్సీ మీద కూడా వెళుతుండొచ్చు. మనం సడన్గా టర్న్ తీసుకున్నట్లయితే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్తో పాటు వ్యక్తిగత శ్రద్ధ కూడా చాలా చాలా అవసరం అనేది నా అభిప్రాయం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. పూలరంగడు సినిమా నుంచి పాట, గానం అనూప్ రూబెన్స్, రంజిత్, కౌశల్య.

పాటతో ప్రయాణం కార్యక్రమంలో మరిన్ని చిత్రగీతాలు విందాం. కొన్ని స్కెడ్యూల్డ్ ప్రోగ్రాం విన్న తర్వాత ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 7:05 తెలుగులో వార్తలు విందాం ఇప్పుడు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో గల 15 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ జరిగింది. ఇందులో మగ్రాహట్ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 87% ఓటింగ్ నమోదైంది. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం రీపోలింగ్ కు ఆదేశించింది. గత నెల 29న 2వ దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో మొత్తం 4023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తమిళనాడు రాష్ట వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశి త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం రాజ్యాంగబద్దంగా సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా టీఎంసీ రాజకీయ నైతిక ఉద్దేశాలపై తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయని త్రివేది వ్యాఖ్యానించారు. సూరత్లో ఈరోజు ముగిసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ముగింపు సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాలలో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా స్పష్టం చేశారు.
1: और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाएं, इस पर हमको ध्यान देने की जरूरत है.

కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఐఎఫ్టి 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య నిర్వహణ రంగాన్ని తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కనబరుస్తున్న నిరంతర ప్రతిభను మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన విధానాల రూపకల్పన, పరిశోధన, సామర్థ్యాల పెంపులలో ఐఐఎఫ్టి ఒక ప్రముఖ సంస్థగా కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. ఐసీయు, అత్యవసర విభాగాలు, న్యూరోసర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతర సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. రేడియో సర్జరీ గ్లోబల్ సహకారంతో భారతీయ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గుజరాత్లోని జాతీయ రహదారి 48పై ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో ఎంఎల్ఎఫ్ఎఫ్ ఆధారిత టోలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానంలో మానవ జోక్యం కనిష్టంగా ఉంటుంది. దీనివల్ల వాహనాలు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్లవచ్చని, ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని సంస్థ తెలిపింది. ఈ వ్యవస్థను అమలు చేసిన మొదటి రోజే సుమారు 41,500 వాహనాలు ఈ టోల్ పాయింట్ గుండా ప్రయాణించాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి నూతన చైర్మన్గా ప్రముఖ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూన్ జోషికి సినిమా పాటల రచయితగా, అడ్వర్టైజింగ్ రంగ నిపుణుడిగా, సామాజిక స్పృహ కలిగిన కథకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రసూన్ జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, ప్రకటనలు, సాహిత్యం, కళలు, సినిమా రంగాల్లో ప్రసూన్ ఒక అరుదైన సృజనాత్మక శక్తి అని, ఆయన నాయకత్వంలో ప్రసార భారతి కొత్త శక్తిని, స్పష్టమైన లక్ష్యాన్ని, సరికొత్త సృజనాత్మకతను సంతరించుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. కాంకేర్, నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఐఈడీ పేలుడులో 3 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా 1 తీవ్రంగా గాయపడ్డారు. ఛోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో మైన్లను తొలగించడం, గాలింపు చర్యల కోసం జిల్లా రిజర్వ్ గార్డు బృందాన్ని మోహరించారు. బాంబులను నిర్వీర్యం చేసే క్రమంలో ఒక పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవలి కాలంలో బస్తర్ డివిజన్లో పెద్ద సంఖ్యలో ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రభావిత ప్రాంతాల పౌరులను కేంద్ర ప్రభుత్వం క్షణాల వ్యవధిలోనే స్థానిక భాషలో అప్రమత్తం చేయనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. దీన్ని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. దీన్ని పరీక్షించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ఒకేసారి మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన హెచ్చరిక సందేశాలు పంపించారు. ఇది కేవలం పరీక్షా సందేశమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. గాయంతో అమన్ జ్యోత్ కౌర్ దూరమవగా ఆమె స్థానంలో భారతీ పుల్మాలిని ఎంపిక చేశారు. హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలకు ఈ టోర్నమెంట్లో చోటు దక్కలేదు. కాగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపించనున్నారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రాత్రి 7:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలవడంతో 6

పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ నెల 4 నుంచి 8 వరకు న్యూయార్క్లో జరగనున్న 2వ అంతర్జాతీయ వలసల సమీక్షా ఫోరం ఐఎంఆర్ఎఫ్లో పాల్గొంటుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ఆయన భారత జాతీయ ప్రకటనను విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో

0: విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్ది గల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 7:15 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం, బ్రెయిన్ స్ట్రోక్. ఈ అంశం గురించి ప్రముఖ డాక్టర్ జి అభినయ్ కుమార్ గారితో పరిచయం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి ఆరోగ్య జీవనం.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన బ్రెయిన్ స్ట్రోక్, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ గట్టు అభినయ్ కుమార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అభినయ్ కుమార్ గారు.
1: నమస్కారం అండి
0: డాక్టర్ గారు. ఈ మధ్యలో చాలా మందిలో గమనిస్తుంటున్నాము, అటు పెద్దవాళ్లలో కాకుండా యువకుల్లో కూడా ఈ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి ట్రీట్మెంట్ కోసం వెళ్ళడం గమనిస్తున్నాము. అసలు ఈ హార్ట్ అటాక్కి బ్రెయిన్ స్ట్రోక్కి గల తేడా ఏంటండి?
1: హార్ట్ అటాక్ అంటే గుండెకు సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవడం వల్ల హార్ట్ అటాక్ అంటారండి. అలాంటి బ్రెయిన్ సప్లై చేసే రక్తనాళాలు ఏదో బ్లాక్ అవడం వల్ల లేకపోతే రక్తనాళాలు చెట్లడం వల్ల వచ్చేదే బ్రెయిన్ స్ట్రోక్. ఇది ఈక్వలెంట్ బ్రెయిన్ అటాక్ లాగా తీసుకోవచ్చండి మనం.
0: డాక్టర్ గారు, బ్రెయిన్ కి సంబంధించిన నరాలు చాలా సన్నగా సున్నితంగా ఉంటాయి, అందులో క్లాట్స్ అంటే ఈ బ్లాక్స్ రావడానికి గల కారణాలు ఏంటంటే,
1: మెకానిజం ఆఫ్ స్ట్రోక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల, అంటే షుగర్, బీపీలు, థైరాయిడ్, స్మోకింగ్, ఆల్కహాలిజం, లేకపోతే కొంతమందికి ప్రోథ్రాంబోటిక్ స్టేట్స్ అంటారు, అంటే రక్తం ఈజీగా గట్టగట్టే టెండెన్సీ ఉన్న వాళ్ళు, ఇలాంటి కండిషన్స్ లో ఏంటంటే రక్తనాళాలు ఈజీగా కూరుకుపోయి దానివల్ల స్ట్రోక్స్ వస్తుందండి. లేదా కొంతమందికి ఏమవుతుందంటే కార్డియాక్ ప్రాబ్లం, అంటే గుండె కొట్టుకునే విధానంలో మార్పులు కానీ పంపింగ్ లో ప్రాబ్లం లాంటివి ఏమి ఉండడం వల్ల గుండెలో రక్తం గడ్డలు ఫామ్ అయ్యి అది మెదడుకు వెళ్ళి బ్లాక్ చేస్తుంది. అది కార్డియోంబోలిక్ స్ట్రోక్స్ అంటారు. కొన్ని చిన్న చిన్న రక్తనాళాలు, షుగరు, బీపీలు, వయసు వల్ల కొంత కూరుకుపోవడం వల్ల వచ్చేదే లాక్యునార్ స్ట్రోక్స్ అని అంటుంటాము. ఇంకా కొన్ని రేర్ కాజెస్ లైక్ ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రోథ్రాంబోటిక్ స్టేట్స్ అంటారు. ప్రోథ్రాంబోటిక్ స్టేట్స్ అంటే ఎవరికైతే రక్తం చాలా ఈజీగా గడ్డగట్టే టెండెన్సీ ఉంటుందో వాళ్ళల్లో ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయండి. వాళ్ళకు యాంటీకోయాగ్లెన్స్ అని పెడతాము. యాంటీకోయాగ్లెన్స్ అంటే రక్తం పలచబడే మందులు. ఇవేంటంటే ఇవి వాడేటప్పుడు మనం రక్తాన్ని కొంత పలచబరుస్తాం. ఎందుకు అంటే గుండెలో క్లాట్స్ ఫామ్ అవ్వకుండా, దాని నుండి వచ్చే క్లాట్స్ మెదడు కానీ శరీరంలో వేరే భాగాలకు క్లాట్స్ వెళ్లకుండా ఉండడం కోసం అన్నట్టుగా వాడుతుంటాం. ఈ మందులు వాడేటప్పుడు మనము ఈ PTINR, APTT టెస్ట్ అనేవి చేసుకుంటాం. ఎందుకంటే అవి వాడుతున్నప్పుడు మనం 2-3 మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి INR అనే లెవెల్. ఇదేంటంటే రక్తము ఎంత పల్చగా ఉంది అని చెప్పడానికి హెల్ప్ చేస్తుంటుంది. దీంట్లో ఏంటంటే ఒకవేళ కొంతమందికి మందులు వాడేటప్పుడు ఈ 3 లెవెల్ దాటిపోయి కొంతమందికి 5-6 అట్లా అవుతుంది. అలాంటిది అయినప్పుడు ఒకవేళ పేషెంట్స్ చాలా పల్చగా ఉండిపోతుంది, బ్లడ్ చాలా పల్చగా అవడం వల్ల మెదడులో బ్లీడింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హెమరేజ్ అంటారు. అలాంటి కండిషన్స్ లో ఇవి రెగ్యులర్ గా చెక్ చేస్తుంటామండి.
0: అంటే కేవలము క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉన్న కారణంగా ఇచ్చే బ్లడ్ థినర్స్ ని విచక్షణారహితంగా వాడకుండా మీరు చెప్పినట్టుగా ఆ టెస్టులు చేయించుకుని ఆ బ్లడ్ లెవెల్లో ఎంత శాతం ఉండాలి పల్చదనం అది నిర్ణయించి

0: పలచుకుంటే మనం సేఫ్ జోన్ లో ఉంటాం.
1: అవునండి.
0: అది ఎక్కువగా పలచబడిపోయినట్లయితే తిరిగి బ్రెయిన్ లో కూడా
1: బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండవచ్చు.
0: డాక్టర్ గారు, ఇది బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చినప్పుడు ఏ రకమైన సింప్టమ్స్ కనబడతాయి?
1: సింపుల్ గా ఒక ఎక్రోనిమ్ ఉంటుందండి, బి ఫాస్ట్ అన్నది. BEFAST. బి అంటే బ్యాలెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే నడిచేటప్పుడు తోళ్ళు లాంటివి ఉండడం. ఈ అంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రెండు రెండుగా కనిపించడం కానీ మనకు ఒక సగం కనిపించకపోవడం కానీ లేకపోతే ఒక కన్ను మొత్తానికి కనిపించకపోవడం కానీ ఇలాంటివి ఉండవచ్చు. ఎఫ్ అంటే ఫేషియల్ వీక్నెస్, అంటే మొహం ఒక పక్క వీక్ అవ్వడం వల్ల కొంత వంకరపోయినట్టుగా కనిపిస్తుంది. ఏ అంటే ఆమ్, అంటే చేతిలో కానీ కాళ్ళల్లో కానీ బలహీనత రావడం. వాళ్ళు ఏంటంటే ఆ చేతితో కానీ ఆ కాలుతో కానీ పనిచేయలేకపోవడం, నడవలేకపోవడం రావచ్చు. పట్టు లేకుండా ఉండడం. దెన్ ఎస్ అంటే స్పీచ్, మాట నత్తిగా పోవడం కానీ మనం చెప్పింది అర్థం కాకపోవడం కానీ లేకపోతే వాళ్ళు టోటల్గా మాట్లాడలేకపోవడం, తొత్తరపోవడం, ఇవి మెయిన్ సింప్టమ్స్ అండి. టీ అంటే ఏంటి, టైం. ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్స్ వెంటనే హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఎందుకు అంటే ఫస్ట్ 4.5 అవర్స్ లోపల ఒకవేళ రక్తనాళం గడ్డగట్టి స్ట్రోక్ వస్తే, ఒకవేళ పేషెంట్ ఫిట్ ఫర్ థ్రాంబోలైసిస్ అని అనుకుంటే ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఏంటంటే ఆ రక్తనాళాన్ని గడ్డగట్టిందని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది. సో దానివల్ల పేషెంట్ కొంత మెరుగ్గా ఇంప్రూవ్మెంట్ చూస్తాం.
0: అందుకే మీరు చెప్పిన సింప్టమ్స్ అన్ని కనబడ్డట్లయితే బీ ఫాస్ట్, తొందరగా వెళ్ళి మెడికల్ హెల్ప్ కు వెళ్ళాలి. చాలా మంచి అక్రోనిమ్ కాయిన్ చేశారండి. ఈ స్ట్రోక్ మెదడులో ఏ భాగంలో రావచ్చు, ఏ భాగంలో వస్తే శరీరంలో ఏ భాగం పైన ప్రభావం చూపిస్తుంది?
1: మెదడు అన్నది రెండు భాగాలుగా ఉంటది. ఎడం పక్కకు సప్లై చేసే రక్తనాళాలు ఎడం పక్క, కుడిపక్క దానికి కుడిపక్క ఉంటది. మళ్ళీ చిన్న మెదడు దగ్గరికి సప్లై చేయడానికి పోస్టియర్ సర్క్యులేషన్ అంటారు. సెంటర్ పార్ట్ ఎఫెక్ట్ అయితే మన కాళ్ళు అన్నది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ సైడ్ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతే చేతులు, మొహానికి సంబంధించిన భాగాలు ఉంటాయి. ఇవన్నీ కన్వర్జ్ అయ్యి ఒక చోటికి వచ్చిన చోట ఎఫెక్ట్ అయితే దెన్ చేయి కాలు మొత్తం బలహీనత లాగా రావచ్చు. మన యూజువల్లీ మెదడులో ఎడం పక్క, రైట్ హ్యాండెడ్ ఇండివిజువల్స్ లో ఎడం పక్క అన్నది డామినెంట్ హెమిస్ఫియర్ ఉంటుంది 90% ఇండివిజువల్. వీళ్ళలో ఏంటంటే ఎడం పక్క స్ట్రోక్స్ వస్తే వాళ్లకు మాట రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే మనం చెప్పింది అర్థం కాకపోవచ్చు, లేకపోతే అర్థమైనా గానీ సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ఒకవేళ మనకు చూపుకు సంబంధించిన భాగం, అంటే వెనక భాగం ఉంటుందండి ఈ కంట్రోల్ అంతా, ఒకవేళ అది ఎఫెక్ట్ అయిందంటే ఒక హాఫ్ ఆఫ్ ద విజన్ అన్నది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనకు ఏ భాగం ఇన్వాల్వ్ అయిందో దాని రిలేటెడ్ సింప్టమ్స్ అలా వస్తుంటాయండి.
0: ఇలా పక్షవాతం వస్తుంది అన్నప్పుడు మీరు అన్నట్టుగా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తే, థ్రోంబోలైజ్ చేయడానికి గనక అవకాశం ఉండి పేషెంట్ ఫిట్ ఉంటే గనక చేస్తే వెంటనే నార్మల్ అయ్యే అవకాశం ఉందండి కదా?
1: యాక్చువల్ గా మనం చూసినప్పుడు కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, ఆ ఏరియా కొంత డామేజ్ అవుతుంది. కానీ దాని చుట్టూ ఏరియా పెనంబ్రా అన్నది ఒకటి ఉంటుంది, అంటే ద ఏరియా విచ్ ఇస్ అట్ రిస్క్ ఫర్ డామేజ్. సో మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల డామేజ్ అయిన ఏరియాని ఏం చేయలేము, కానీ ఏరియా రిస్క్ అన్నది, పెనంబ్రా అన్నది కాపాడడానికి మనం ప్రయత్నం చేయవచ్చు.
0: అంటే ఫర్దర్ డామేజ్ ని
1: అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది.
0: ఈ థ్రోంబోలైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి, ఏ పరీక్షలు చేసి థ్రోంబోలైజ్ చేయడానికి అవకాశం ఉందంటారు?
1: పరీక్షల పరంగా ఒకవేళ పేషెంట్ మన దగ్గరికి ఎమర్జెన్సీలో ఈ 4.5 అవర్స్ పీరియడ్, ఆ విండో పీరియడ్, గోల్డెన్ పీరియడ్ ఆఫ్ స్ట్రోక్ లో వస్తే వాళ్ళను ఫస్ట్ క్లినికల్ గా ఎగ్జామ్ చేస్తాం. ఎగ్జామిన్ చేసినప్పుడు పేషెంట్ కి చేయికాల్లో బలహీనత ఎట్లా ఉంది, వాళ్ళ మాట ఎలా ఉంది, తర్వాత సెన్సోరియం అంటే మన సోయిలో ఉన్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని స్కాన్ చేస్తాం. స్కాన్ ఎందుకు చేయాలి, స్కాన్ లో మనకు ఏమన్నా బ్లీడింగ్ కానీ ఉందా చూసుకోవాలి. ఎందుకంటే బ్లీడింగ్ ఉన్నప్పుడు మనం ఈ థ్రోంబోలైటిక్ ఏజెంట్ ఇవ్వలేము, ఓన్లీ రక్తనాళం గడ్డగడితేనే ఇది ఇవ్వగలుగుతాం. బ్రెయిన్ లో ఎంతవరకు డ్యామేజ్ ఉంది చూసుకోవాలి. యూజువల్లీ ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తాము, లేదంటే MRI ప్రొవిజన్ ఉన్న చోట్ల MRI చేస్తుంటాము. సైజ్ ఆఫ్ డ్యామేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 1/3 ఆఫ్ ద బ్రెయిన్ కంటే, ఒక హాఫ్ లో 1/3 కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయితే దెన్ వాళ్ళలో థ్రోంబోలైటిక్ థెరపీ ఇస్తే బ్లీడింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువ ఉండవచ్చు. NIHS స్కోర్ అన్నది క్యాల్కులేట్ చేస్తాం, తర్వాత స్కాన్లో ఇవన్నీ చూసుకుంటాం. చూసిన తర్వాత పేషెంట్ బీపీ ఎలా ఉందో చూసుకుంటాం. బీపీ లెవెల్ 185 సిస్టోలిక్, 110 డయాస్టోలిక్ కంటే తక్కువ మెయింటైన్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ పేషెంట్ యాంటీకోయాగ్లెన్స్, మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టుగా వాటి మీద ఉంటే INR లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నవి చెక్ చేసుకోవాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్, అప్పుడప్పుడు స్ట్రోక్ మిమిక్స్ అంటాం, అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు అవి స్ట్రోక్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి చేయి కాలు బలహీనత కానీ, కొంతమందికి ఫిట్స్ లాగా అట్లా ప్రజెంట్ అవ్వచ్చు. అందుకే షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ లో ఉంటే అది కరెక్ట్ చేసుకుంటే కొంతమంది ఇంప్రూవ్ అవ్వచ్చు. సో షుగర్ లెవెల్స్ అన్నవి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని పేషెంట్ ఇస్ ఫిట్

0: కండెట్ అనుకుంటే దెన్ వీ విల్ గో ఫర్ థ్రాంబోలైసిస్.
1: డాక్టర్ గారు, ఒకవేళ మీరు అన్నట్టుగా ఏదైనా బ్లీడ్ ఉండడము లేకపోతే మోర్ దెన్ 1/3 కంటే ఎక్కువగా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ మనకు సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ కనపడినప్పుడు థ్రోంబోలైటిక్ ఏజెంట్ని ఇవ్వడానికి వీలు లేదన్నారు, అలాంటప్పుడు తర్వాత ట్రీట్మెంట్ ఏముంటుంది?
0: తర్వాత ట్రీట్మెంట్ అంటే సెకండరీ ప్రివెన్షన్ అండి. సెకండరీ ప్రివెన్షన్ అంటే వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి, ఉన్నది ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కోసం అన్నట్టుగా. యూజువల్గా ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అన్నవి ఇస్తాం. ఒకవేళ లోకల్గా బ్లడ్ వెజల్స్లోనే ఈ కొలెస్ట్రాల్ లాగా పేరుకుపోవడం లాంటివి అవ్వడం వల్ల అట్లా ఉంటే మనం బ్లడ్ థిన్నర్స్ అని ఇస్తాం. ఒకవేళ కార్డియాక్ సోర్స్ ఉంటే యాంటీకోయాగ్లెంట్స్ అన్నవి ఇస్తుంటాం. తర్వాత షుగర్స్ అన్నవి కంట్రోల్ చేసుకోవాలి, బీపీ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా మిగతా మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ ఆపేయాల్సి వస్తుంది, ఆల్కహాలిజం ఉంటే అది కంట్రోల్ చేయాలి. అండ్ కొంతమందిలో ఏంటంటే మెదడుకు సప్లై చేసే రక్తనాళాల్లో అక్లూషన్ ఉంటే అది కొంత ఆపరేషన్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయవచ్చు. ఏంటంటే అది మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. దాన్ని కెరటిడ్ ఎండార్టెరెక్టమీ లేకపోతే కెరటిడ్ స్టంటింగ్ అన్నది చేసుకోవచ్చు.
1: ఒకవేళ నిర్లక్ష్యానికి గురైనట్టయితే ఈ స్ట్రోక్ తర్వాత వచ్చే పరిణామాలు ఏముంటాయి?
0: పరిణామాలు అంటే చూడండి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా మాట మొత్తం పోవడం కానీ, లేకపోతే మాట అర్థం కాకపోవడం కానీ, లేకపోతే చేయి కాలు బలహీనత వల్ల బెడ్ బౌండ్ అయ్యే రిస్క్స్ ఉంటాయి. వీళ్ళల్లో ఏంటంటే మనం లేటర్ ఆన్ ఫిజియోథెరపీ ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్. మాటకు స్పీచ్ థెరపీ, చేయి కాలు బలహీనతకు ఫిజియోథెరపీ, స్వాలో థెరపీ, గొంతులో మింగడానికి హెల్ప్ చేయడానికి చేస్తాం. కానీ ఒకవేళ సివియర్ స్ట్రోక్స్ ఉంటే చాలామంది బెడ్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవచ్చు. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, కంప్లీట్గా బెడ్ బౌండ్ ఉండడం వల్ల బెడ్ సోర్స్ లాంటివి రావడాలు ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
1: డాక్టర్ గారు, ఎవరైనా ఒక వ్యక్తి మన ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు ఇలాంటి మీరు చెప్పిన ఈ బీఫాస్ట్ సింప్టమ్స్ అన్ని కనబడినట్లయితే వాళ్లకు వాళ్ళుగా నిర్ణయం తీసుకుని చెప్పే పరిస్థితుల్లో ఉండరు. అలాంటప్పుడు ఇమీడియట్గా ఉండే నైబర్, ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, పక్కనే ఉండే వాళ్ళు ఎవరైనా ఏ రకమైన యాక్షన్ తీసుకుంటే వాళ్ళు మీరు చెప్పిన గోల్డెన్ పీరియడ్ లో వాళ్ళని సేవ్ చేయొచ్చు అంటారు?
0: ఇట్లా ఇలాంటి స్ట్రోక్ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఇంట్లో ఒకవేళ మెడికల్ హెల్ప్ లేకపోతే ఎవరు ఉంటే వాళ్ళని తీసుకుని నియరెస్ట్ హాస్పిటల్, స్ట్రోక్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి పట్టుకెళ్లాల్సి వస్తుందండి. ఇంట్లో అన్నది మనం చాలా ఎక్కువగా ఏం చేయలేం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ క్యాన్ బి డన్ ఓన్లీ ఇన్ హాస్పిటల్ సెటప్ అండి. అవునండి, ఇంట్లో అంటే డీల్ చేయడం చాలా ఇబ్బంది వాళ్ళకు తెలియదు. కనుక
1: తర్వాత రికవరీ కోసం ఇంట్లో అంతా సేవ చేయొచ్చు, కానీ ఇమీడియట్ గా కనుక ఇలాంటి సింప్టమ్స్ కనబడితే వన్ షుడ్ రష్ టు ద
0: హాస్పిటల్
1: విచ్ హాస్
0: స్ట్రోక్ కేర్.
1: స్ట్రోక్ కేర్ డాక్టర్ గారు, మీరు అన్నారు కదా బీపీ, షుగర్, ఈ కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఈ స్ట్రోక్ విషయంలో తమ పాత్ర ఉంటుందని. ఎక్కువ అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు కానీ, ఎక్కువ అంబీషియస్ గా ఉండేవాళ్ళు కానీ, వాళ్ళకు కూడా ఈ స్ట్రోక్ వచ్చే సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారు?
0: అంబీషియస్ గా ఉండడం వల్ల స్ట్రోక్ రాదండి, కానీ దానివల్ల ఒకవేళ వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నది సరిగ్గా పాటించకపోతే, అంటే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, స్మోకింగ్, ఆల్కహాలిజం, ఆ స్ట్రెస్ లో ఉండే వాళ్ళు కంటిన్యూస్ స్మోకింగ్ కానీ అట్లా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, డైట్ మీద కంట్రోల్ లేకపోవడం, ఒకవేళ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ అవన్నీ ఉంటే రెగ్యులర్గా మానిటర్ చేయకపోవడం, షుగర్ లెవెల్ ఉంటే మానిటర్ చేయలేకపోవడం వల్ల ఉంటే ఏంటంటే దానివల్ల తర్వాత పరిణామాలన్నీ ఇట్లా రావచ్చు,
1: ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం
0: అయ్యే ఛాన్స్.
1: ప్రస్తుతం ఉండే ఆధునిక డిజిటలైజేషన్ ఆఫ్ వరల్డ్ లో చాలా మంది నిద్రను ప్రాపర్ స్లీప్ తీసుకోకుండా వేరే దేశాలకు సంబంధించిన టైంకి వీళ్ళు మేలుకొని పనిచేయడం వల్ల ఆ సర్కాడియం, ఆ బాడీ బయోక్లాక్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి దానివల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఒకవేళ మనిషికి అన్నది నార్మల్గా 7 to 8 hours ఆఫ్ స్లీప్ మస్ట్ అండి. ఒకవేళ ఈ స్లీప్ అన్నది డిస్టర్బ్ అవుతే ఏమవుతాయంటే మన మీరు అన్నట్టుగా సర్కేడియన్ రిధంలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల చాలా మందికి బీపీలు కంట్రోల్ ఉండకపోవచ్చు, షుగర్స్ కంట్రోల్ ఉండకపోవచ్చు. సో దానివల్ల ఆబ్వియస్గా ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: మన భారతీయ సంస్కృతిలో చాలా కాలం నుంచి యోగా కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ జీవన శైలిలో ఒక భాగంగా ఉండింది. ఇలాంటి జీవన శైలిని పాటించుకున్నట్లయితే ఇలాంటి స్ట్రోక్స్ కొంతవరకు దూరంగా ఉండే అవకాశం ఉందంటారా?
0: డెఫినెట్గా అండి, యాక్చువల్గా ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అది ఈ ఆధునికత వల్ల యాక్చువల్గా చాలామంది చేయట్లేదు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మినిమం 30 to 45 మినిట్స్ ఆఫ్ వాక్ చేయడం వల్ల మనకు 35% ఆఫ్ ద మోర్టాలిటీ అన్నది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రోక్స్ అన్నవి తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి, కార్డియక్ ఈవెంట్స్ అన్నవి తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. మీరు అన్నట్టుగా యోగా మెడిటేషన్ అన్నవి మన లైఫ్ స్టైల్లో చాలా ఇంకల్కేట్ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే యంగ్ ఇండివిజువల్స్లో

0: 45 ఇయర్స్ 50 ఇయర్స్ కంటే ముందే చాలా మందికి స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇవి ఇంకల్కేట్ చేయడం వల్ల అవన్నీ మనం చాలా మటుకు ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: దీనివల్ల జీవితంలో ఒక పాజిటివ్ అవుట్లుక్ వస్తుంది. రైట్ ఫుడ్, రైట్ స్లీప్, రైట్ యాటిట్యూడ్ విల్ బెస్ట్ యూ రైట్ హెల్త్.
0: ఎస్ సార్,
1: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, బ్రెయిన్ స్ట్రోక్ ఈ అంశం గురించి డాక్టర్ జి అభినయ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 7:30 దాటి 49 సెకండ్లు.

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం హిట్ సాంగ్స్.

0: దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. పౌర్ణమి చిత్రం నుంచి
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీరు వింటున్న పాట ముకుంద సినిమా నుంచి. హరిచరణ్ పాడింది, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ.

0: 또 바르겠다 나도.
1: చంద్రముఖి సినిమా కోసం బిన్ని కృష్ణకుమార్ టిప్పు పాడిన పాట విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం విద్యాసాగర్.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: आपके परिवार के जो बड़े लोग हैं उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है तुम पढ़ो.
2: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. పాటతో ప్రయాణంలో హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇప్పుడు విందాం చక్రం సినిమా కోసం శ్రీనివాస్ చక్రవర్తి పాడింది

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలు తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

పాటతో ప్రయాణం హిట్ సాంగ్స్లో చివరిగా ఇప్పుడు విందాం ఎంఎం కీరవాణి స్వీయ సంగీతంలో నిఖితా నిగమ్తో కలిసి పాడిన పాట. గీత రచన చంద్రబోస్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలియజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో పౌరులకు స్థానిక భాషలో తక్షణ హెచ్చరికలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన టెస్ట్ సందేశాలు పంపించింది. ఇది కేవలం పరీక్ష మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలను 100% పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ మనుగడ కోసం గాజుల రామారం, బహదూర్ గూడాల్లో భారీ బస్ టెర్మినళ్ల నిర్మాణానికి భూములు కేటాయించినట్లు వెల్లడించారు. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. ఉచిత విద్య వైద్యానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. జిల్లా స్థాయిలోనే 90% వైద్య సేవలు అందించే దిశగా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు సహా 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావంచనకు పాల్పడుతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కేపీ వివేకానంద ఆరోపించారు. 99 రోజుల కార్యక్రమంలో 60 రోజులు పూర్తయినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపిస్తారు. హైదరాబాద్లో ఈరోజు 43 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. నిలయములు సమయం 8:34:54. ఇప్పుడు విందాం మస్తీ మజా. రెస్ట్ టైంలో బెస్ట్ షో, మనసుకు హాయినిచ్చే కార్యక్రమం.

0: సంఘర్షణ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎచ్చానికి పడిన పాటది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం మస్తి మజా. ఎప్పటిలాగే ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్తో మరి మీ ముందుకు. ప్రతినిత్యం సాఫ్ట్వేర్ ఉద్యోగులు కంప్యూటర్లకే పరిమితమవుతూ చాలా ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ బాస్ ఒక అతను ఒక వినూత్న ఐడియా చేశారన్నమాట. అది ఒక గంట పాటు పిక్నిక్ అవర్ అంటూ ఒక నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు ఒక తీపి మిఠాయి తినిపించారన్నమాట. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి, ఆయన చేసిన పని ఏంటి, ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు అనేది ఆసక్తికర విషయం అన్నమాట. ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో చాలా చర్చనీయాంశమైంది. మిగతా కంపెనీలు కూడా ఇలాగ చేస్తే బాగుంటుంది, ఉద్యోగులకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారన్నమాట. ఆ వార్త ఏంటో చెబుతా వింటూ ఉండండి. ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్.

మువ్వగోపాలుడి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వెన్నెలకంటి గీతం అది. సంగీతం కెవి మహాదేవన్.

మువ్వగోపాలుడి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వెన్నెలకంటి గీతం, అది సంగీతం కెవి మహాదేవన్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మనం వింటున్న కార్యక్రమం మస్తీ మజా రెస్ట్ టైంలో బెస్ట్ షో వైరల్ న్యూస్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఇంపార్టెంటే. అలాగే చర్చనీయాంశమైనటువంటి ట్రెండ్ అవుతున్నటువంటి ఒక న్యూస్ అన్నమాట. ప్రస్తుతం రోజుల్లో కంపెనీల ఉద్యోగుల నుంచి ఎక్కువ పని చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులు పూర్తి కోసం ఎక్కువ గంటలు మరి కంప్యూటర్ల ముందు కూర్చొని గంటల తరబడి పని చేయాల్సి వస్తుంది. కొన్ని కొన్నిసార్లు చికాకు అసహనం ఇలాంటివన్నీ వ్యక్తమవుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక కంపెనీ యజమానురాలు మరి కాస్త వీళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకుందనమాట. ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ యజమాని లంచ్ బ్రేక్ సమయాన్ని, మామూలుగా లంచ్ బ్రేక్ ఇస్తూ ఉంటాము, అయితే దాన్ని ఏం చేశారంటే, లంచ్ బ్రేక్ అంటే సాధారణంగా ఏం చేస్తామో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని ఫ్రెండ్ సర్కిల్ ఆధారంగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఈ కంపెనీ యజమాని తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఆ లంచ్ బ్రేక్ సమయాన్ని పిక్నిక్ అవర్గా మార్చేసి ఇందులో కొత్త ఏముంది అని అనుకుంటారు. బ్రేక్ సమయమే కదా అనుకుంటారు. కానీ అలా కాదు. మనం వనభోజనాలకు వెళ్తే ఎలాగా అందరూ కలిసి ఒక సమూహంగా కూర్చొని మనకు తెచ్చినటువంటి బాక్సుల్లో తీసుకొచ్చినటువంటి కర్రీస్ కానీ రైస్ కానీ స్పెషల్ వంటకాలు ఏవైతే ఉంటాయి అందరు షేర్ చేసుకుని అందరూ ఒకే దగ్గర కూర్చొని ఎలాంటి వివక్షత లేకుండా వీరు వారు అనే తేడా లేకుండా అందరూ ఒక దగ్గర కూర్చొని కలిసి భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇలా అన్నమాట. దీనికి ఇలా చేయడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి అందరూ కూడా నెట్టింట్లో కామెంట్ చేస్తున్నారన్నమాట. మరి ఇంతకీ ఎవరు ఈ కంపెనీ నడుపుతున్న వారు ఎవరు అని చెప్పేసి మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. ఎస్, మరి ఆ కంపెనీ గురించి కూడా తెలుసుకుందాం. ఆ కంపెనీ పేరు ఏంటి అంటే, మరి కేకే క్రియేటర్స్ అనే ఒక కంపెనీ అన్నమాట. సో ఆ కంపెనీ యజమాని ఇలా తీసుకోవడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అబ్బాయి భలే బాగుంది అని చెప్పేసి మనం కూడా ఇలా చేద్దాము. నిజంగా కూడా చూడండి, ఆ కంప్యూటర్ల ముందు అది ఏ పనిగా గంటల తరబడి కూర్చొని ఆ కళ్ళు తర్వాత బ్రెయిన్ అంతా స్ట్రక్ అయిపోతుందన్నమాట. నిజంగా కూడా అంటే మనకు ఎలాగ జీతాలు ఇస్తారు కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నప్పటికీ కూడా ఈ రిలాక్సేషన్ కోసం ఇలా తీసుకోవటం వల్ల కాసింత మంచి ఉల్లాసంతో మనసంతా కూడా ప్రశాంతం అవుతుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఎక్కువ క్రియేటివిటీతో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందని అలా తీసుకున్నారన్నమాట. సో దీంతో ఇది నెట్టింట్లో ట్రెండింగ్గా మారింది. ఇలాంటి ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఎప్పటికప్పుడు మీ అభిమాన ఛానల్ FM వివిధ్ భారతి 102.8 MHz.

0: కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట దొంగమూడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ट्रेंडिंग एंड वायरल न्यूज గురించి మనం మాట్లాడుకుంటున్నాం మస్తి మజా కార్యక్రమంలో. పెళ్ళి అంటేనే నూరేళ్ల పంట, అందుకే పెళ్లి చేసుకునే జంటలు వినూత్నంగా వేదికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆ తంతు అంతా ఇంత కాదు, ఆ సంబరాలు చెప్పనలవి కాదు. వినోదం కోసం రకరకాల ఏర్పాట్లు చేస్తారు. అలా పెళ్లితంతు ముగిసిపోగానే, అంటే పెళ్లితంతు అంటే ఒక ఘట్టం అన్నమాట, రెండో ఘట్టం ఊరేగింపు, ఇంకా రకరకాల ఘట్టాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకు ఒకలా ఉంటాయన్నమాట ఆ పెళ్లితంతు. సరే, ఏది ఏమైనప్పటికీ వినోదం పొందడం, తర్వాత సరదాగా ఉత్సాహంగా గడపడం అనేది ఆ పెళ్లి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ కూడా ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు, అదంతా బాగానే ఉంటుంది. కానీ అందులో ఒక భాగము డీజే సౌండ్స్ పెట్టేసుకుని

చిందులు వేస్తూ ఉంటారు. అది మా ఆనందానికి, మన సంతోషాలకి, మన ఉత్సాహానికి, మన కేరింతలకి అదొక సంకేతం. కానీ అట్ ద సేమ్ టైం బిగ్గరగా శబ్దాలు వచ్చినప్పుడు దానివల్ల జరిగే కొన్ని కొన్ని కొన్ని సార్లు పెద్ద ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ మనం చెప్పబోతున్నటువంటి ఒక అంశం అలాంటిది ఒకటి జరిగింది. అదేంటో చెప్తా వింటూ ఉండండి.

కటకటాల రుద్రయ్య సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి శిశులు పాడిన పాట విన్నారు. సంగీతం జేవి రాఘవులు. మనం డీజే సౌండ్ ద్వారా ఒక సంఘటన జరిగింది, ఆ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పెళ్లితంతు అలా ఉంటే ఈ డీజే సౌండ్స్తో చిందులు వేస్తూ కుర్రకారు, తర్వాత వయసుతో తేడా లేకుండా రకరకాల కోలాటలతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, అంత బాగానే ఉంది. కానీ డీజే సౌండ్స్ ద్వారా ఇతరులు ఎంత ఇబ్బంది పడతారనేది ఎవ్వరూ ఆలోచించరు. పైగా ఎంత సౌండ్ పెడితే అంత రెచ్చిపోయి అంత ఎక్కువ ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరి ఆనందం వారిది, ఎవరి హక్కు వారిది, ఎవరి స్వేచ్ఛ వారిది, కానీ ఇతరులు బాధపడే, ఇతరులను బాధ పెట్టే స్వేచ్ఛ మాత్రం మనకు లేదు. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఏమంటారు, నిజమే కదా. సో కాబట్టి ఇలా అంతా తెలిసిందే మాకు, కొత్తగా చెప్పేది ఏంటి అని అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా మారాల్సినటువంటి అంశం అందరికీ తెలిసి ఉండాలి, మారాలి కూడా. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే,

సమయం కాగానే భోజనాలు పెడుతూ ఉంటారు. కొంతమంది టైంకు భోజనాలు పెడుతుంటారు ఇలాంటి శుభకార్యాలు. కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తారు? కార్యక్రమం అవుతూ ఉంటుంది, ఎందుకు ఆలోచిస్తారు అంటే, కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది బీపీ పేషెంట్స్ ఉంటారు, ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు. టైంకు ఇలా అన్నమాట, ఇలా అన్ని రకాలుగా ఆలోచించి అలా సమయం చేస్తారనమాట. ఇది కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇలాంటి డీజే సౌండ్స్ పెట్టేటప్పుడు హృద్రోగ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు, బ్రెయిన్ సంబంధించినటువంటి, ఇలా అన్ని రకాలుగా ఆలోచించి మనం ఆ డీజే సౌండ్స్ పెట్టేటప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం చాలా చాలా మంచిది. ఇలా డీజే సౌండ్స్ ద్వారా ఒక పెళ్లిలో ఆ ఊరేగింపులో ఆ సౌండ్స్ తట్టుకోలేక దాదాపు ఒక పౌల్ట్రీలో దాదాపు 150 కోళ్ళు మృత్యువాత పడ్డాయట. మనుషులు ఇంత పెద్ద శరీరం, అవి చిన్న ప్రాణులు, సో ఎలా ఆ వైబ్రేట్ అయ్యాయి అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ వార్త ట్రెండ్ అవుతుంది, ఈ వార్త వైరల్ అవుతుంది, రకరకాల కామెంట్స్ పెడుతున్నారు, రకరకాల మనుషులు స్పందిస్తూ ఉన్నారు. దానికి కామెంట్ నెగిటివ్ కామెంట్స్ పెడతారు, పాజిటివ్ కామెంట్స్ పెడతారు, తెలిసిందే కదా. ఆకతాయిలు కొంతమంది ఉంటారు, రకరకాలుగా పెడుతుంటారు, మనకు ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక యాంగిల్లో ఆలోచిస్తే ఖచ్చితంగా ఇలాంటి వాటిని అడ్డుకోవాలి, ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం. సో ఇలాంటి ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి.

0: కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట మంచి మనసులు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆచార్య ఆత్రేయ గీతపతి, సంగీతం ఇళయరాజా.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం మస్తీ మజా రెస్ట్ టైంలో, బెస్ట్ షో, మంచి మంచి ట్రెండింగ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ వైరల్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అన్ని మెసేజెస్ తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ మసాలా కూడా ఉంది. మీరే నవ్వి నవ్వి కడుపుప్పు నవ్వుతారనమాట, ఇలా కూడా చేస్తూ ఉంటారా. బట్ ఇందులో కూడా ఒక మెసేజ్ ఉంది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే పిచ్చి రోజు రోజుకు ఎలా పెరిగిపోతుందో, ఎలాంటి సంఘటన జరుగుతున్నాయి అందరికీ తెలిసిందే. ఫాలోవర్స్ ఉన్నారు కదా, వ్యూవర్షిప్ ఉంది కదా అని చెప్పేసి రకరకాల వీడియోలు పెడుతూ ఉంటారు. అందులో కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఆలోచించేలా ఉంటాయి, కొన్ని చాలా వెరైటీగా ఉంటాయి, వావ్ ఎలా చేశారు అని, కొన్ని క్రియేటివిటీకి పదును పెట్టే విధంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. అలా రకరకాల వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటారు, సంతోషం. కానీ ఏది పడితే అది చూస్తారనుకోవడం మాత్రం ఏమనుకోవాలి, మూర్ఖత్వం అనుకోవాలి. ఒక అతను చాలా పాపులర్ అయినటువంటి యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, ఎన్నో వీడియోలు చేశారు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఎలాంటి వీడియో చేశారంటే, ఎంత జుగుప్సాకరంగా చీచి అనేలా ఉందన్నమాట ఆ వీడియో. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఏంటిని ఆలోచిస్తున్నారు కదా, ఎస్, ఖచ్చితంగా వినాల్సింది. ఎన్ని పనులున్నా కూడా నవ్వుతారు, అట్ ద సేమ్ టైం ఇలాంటి వీడియోలు చూడకూడదు అనుకుంటారు. కామెంట్స్ ద్వారా ఇలాంటివి చేయకండి అని మీరు కూడా వారికి సజెషన్ ఇస్తారు. మరి ఆ వీడియో కంటెంట్ ఏంటి, వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో చెబుతా వింటూ ఉండండి ఈ పాట విన్న తర్వాత.

0: అమరజీవి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వీడూరి గీతం విన్నారు. సంగీతం చక్రవర్తి.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: मस्ती मजा कार्यक्रम में ट्रेंडिंग एंड वायरल न्यूज గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మహానుభావులు చాలా వీడియోలు చేస్తూ చాలా పాపులారిటీ సంపాదించారు. ఎలాంటి వీడియోలు ఆయన పాపులారిటీ సంపాదించారు, ఎలాంటి వీడియోలు చేసి అని అంటే మురికి నీటికి సంబంధించిన వీడియోలు చేస్తూ చాలామందిని అట్రాక్ట్ చేశారనమాట. అందులో రకరకాల వీడియోలు ఉండొచ్చు, సమాజానికి ఉపయోగపడేవి, తర్వాత ఫన్నీగా కూడా ఉండవచ్చు. అవి చాలా వింతగా ఉండటం వల్ల అవి ట్రెండింగ్ అవుతూ చాలా వ్యూస్తో ఒక ఐడెంటిటీ వచ్చింది అతనికి. కానీ ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి వీడియో మాత్రం ఎలా చేశారంటే,

మామూలుగా లేదు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఇదేం పోయకాలం అని చెప్పేసి అనుకుంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. ఈ చెత్త అంటే మనం విషయం బట్టి మనం మాట్లాడాలి. విషయం ఏంటంటే, కంటెంట్కి వచ్చేద్దాం. ఆ వ్యక్తి మురికి నీటి పక్కన పడుకున్నారు. మురికి నీటి అంటే తెలుసుగా, డ్రైనేజ్ కాలువ అన్నమాట. ఆ కాలువ అలా వెళ్తుంది. ఆ కాలువ పక్కన కూర్చున్నారు. కూర్చోవడమే కాక స్నానం కూడా చేశారు. అందులో స్నానం చేసి అలా సేద తీరుతున్నారు. సేద తీరుతున్నారు కదా, ఏముంది అనుకుంటున్నారు. అక్కడే ఉందన్నమాట కిటుకు. అక్కడ ఏదో తింటున్నాడు. తింటున్నారు కదా, తినడివ్వండి, పోయేది ఏంటి అని అనుకుంటున్నారు. కానీ ఆ తినే ఏ అయితే ఆహార పదార్థాలు ఉన్నాయో ఆ నీటిలో ముంచి మరీ తింటున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? బాగుందనిపిస్తుందా? దీంట్లో ఇంకేమైనా ఉందా చెప్పండి. ఇలాంటి వీడియోలు చేస్తూ కొంతమంది విచక్షణ తెలియనటువంటి యువకులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, ఫన్నీగా ఉంది కదా అని చెప్పేసి నవ్వుకుంటారు. కానీ అది ఎంత ఎక్కడి వైపు తీసుకెళ్తుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. సరే, తను పాపులారిటీ అవుతారు అనుకున్నారేమో, కానీ అంటే ఇలా కూడా రాంగ్ కామెంట్స్ పెడుతూ కూడా పాపులారిటీ సంపాదించాను నేను అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. సో రాంగ్ అన్నమాట. సో దాన్ని చూస్తూ ఇలాంటి వికృత చేష్టలు చేస్తూ, వికృతంగా ఉండేటువంటి వీడియోలు చేస్తూ సొసైటీని, యువకులను, తర్వాత ఇంకా రకరకాల వీడియో చూసే వాళ్ళను, సోషల్ మీడియా లవర్స్ని కూడా రాంగ్ ట్రాక్లోకి పట్టించే ప్రయత్నం చేస్తుంటారనమాట. ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దు, రకరకాల నెగిటివ్ కామెంట్ చేస్తూ అలాంటి వీడియోలు చేయకండి అని చెప్పేసి చెప్పాలి. ఇలా చాలామంది మనకు వ్యూవర్స్ ఉన్నారు, తర్వాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఇలాంటివి చేస్తే నిజంగా ఎంత రాంగ్ మెసేజ్ వెళ్తుంది అనేది ఆలోచించాలి. సో ఇలాంటి వీడియో అనమాట నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. దీని మీద రకరకాల కామెంట్ చేస్తున్నారు. మరి మీరేం కామెంట్ చేస్తారో మీరు కూడా ఆలోచించుకోండి. సో ఇలాంటి ట్రెండింగ్ అండ్ మనకు ఉపయోగపడేటువంటి ట్రెండింగ్ ఇలాంటి వైరల్ వార్తలు మనం వివిధ భారత్ ద్వారా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం ఎప్పటికప్పుడు. సో ఇలాంటి మరొక కంటెంట్ ఉంది, అది కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

దీపారాధన మూవీ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగళగీతం విన్నారు. గీత రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. మనం వింటున్నాం మస్తీ మజా. రెస్ట్ టైంలో బెస్ట్ షో ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వైరల్ న్యూస్. ప్రాణం మీద తీపి మనుషులకి కాదు, జంతువులకు ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా లేవు అని తెలిసినప్పుడు మనం ఇంత పెద్ద తెలివి, ఇంత పెద్ద మేధావులు అయినప్పటికీ మనకంటే ముందుగానే జంతువులకే తెలుస్తుంది. జంతువులకే కాదు, అడవిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు చాలా వరకు ముందే పసిగడతాయి, హెచ్చరికలు చేస్తాయి, అలర్ట్ అవుతాయి. అలాంటప్పుడు మరి మనుషులం ఎలా? సో ఇలా ఒక ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే పెంపుడు జంతువులు అన్నమాట, వాటికి ఎంత తెలిసినా కూడా ఆ పెంపుడు జంతువులు ఇంకొకరి ఆధీనంలో ఉంటాయి కాబట్టి ఎటు పోలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఎవరు రక్షించాలి, ఏం చేయాలి? పెద్ద అక్కడ ఉపద్రవం వచ్చి పడిందనమాట. ఉపద్రవం అంటే పెద్ద గాలివాన, లైక్ మంటలు కూడా వస్తున్నాయి. తనకు తెలిసిపోయింది ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, దీని నుంచి తప్పించుకొని పోవాలి అని. కానీ తప్పించుకొని వెళ్ళాలి అంటే తనకు మెడకు ఒక తాడు ఉందన్నమాట. మరి ఎలా, ఏంటి, ఎవరు వచ్చి రక్షించారు? అల్లాడుతుందన్నమాట, విలవిల్లాడుతుంది, ప్రాణభయం కదా. ఏమంటారు, ఎవరో ఒకరు రక్షించాలి. అక్కడ మంటలు, గాలి, వాన, పెద్ద శబ్దాలు, ఎవరు వచ్చి సాహసం చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఒక వ్యక్తి వచ్చారు, అదేటో విందాం.

మీరు విన్న పాట పన్నెండి కాపురానికి పన్నెండు సూత్రాలు సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసీసులు పాడిన పాట విన్నారు. మనం ట్రైనింగ్ అండ్ వైరల్ యూజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే చెట్టుకు కట్టేసినటువంటి ఒక జంతువు అంటే ఒక దున్నపోతు అన్నమాట. అక్కడ తన చుట్టూ పెద్ద గాలి వాన చెట్లన్నీ కూలిపోతున్నాయి. కొన్ని చోట్ల ఇంకా వరదలు అలా వస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇందాక మనం మంటలు అని అనుకున్నాం కదా. సరే, మన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి కాబట్టి సో చెట్లన్నీ కూలిపోతున్నాయి. ఆ వీడియోలో ఉందన్నమాట. పెద్ద గాలి వాన, గాలి వస్తుంది, ఏం చేయాలో తోచకుండా అది విలవిల్లాడుతోంది. వెంటనే మనం వెళ్తే చెట్లన్నీ మన మీద పడతాయేమో అన్నంత భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట అక్కడ. సో అలాంటి సమయంలో మన ఎవరైతే యజమాని ఉంటారో ఆ ప్రాణాలకు తెగించి, సరే ఏదేమైతే ఏంటి, ఆ మూగజీవి కదా వెలువెలాడుతుంది, అల్లాడిపోతుందని చెప్పేసి పరిగెత్తుతూ వెళ్ళి ఆ మెడకున్నటువంటి తాడును తీసేసింది. ఆ వెంటనే ఆ కట్టేసినటువంటి ఏదైతే ఏ చెట్టుకైతే కట్టి ఉంచామో ఆ చెట్టు వెంటనే వేళ్లతో సహా కూలిపోయిందనమాట. అంటే అక్కడ వీళ్ళతో సహా కూలిపోయింది అంటే వీళ్ళ మీద పడలేదు, ఆ పక్కన పడిపోయిందనమాట. నిజానికి వాళ్ళ మీద పడితే ఎంత పెద్ద ప్రమాదం. అలా ఆ వీడియోలో కంటెంట్ ఉంది. సో అలాంటి సాహసానికి ఒడిగట్టడానికి గల కారణం ఏంటంటే తను పెంచుకున్నటువంటి జంతువు, తను రోజు గడ్డి వేస్తూ పెంచుకున్నటువంటి మూగజీవి అనమాట. సో ఆ మూగజీవిని కాపాడడానికి ఇలా సాహసం చేసిందనమాట. కొంతమంది ఏం చేస్తారు, అమ్మో నేను ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. కానీ ఆ మధ్య ఉన్నటువంటి అటాచ్మెంట్ అనేది మనం చెప్పలేము. సో ఇలాంటి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే మనసు చలించిపోతుంది, స్పందనకు లోనవుతూ ఉంటుంది, వావ్ అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో చూసినటువంటి నెట్టింటి ప్రియులు, లవర్స్, మీడియా, సోషల్ మీడియా లవర్స్

రకరకాల కామెంట్ చేస్తూ వారిని అప్రిషియేట్ చేస్తున్నారన్నమాట. ఇలాంటి సాహసవంతురాలు అని చెప్పేసి ఇంకా రకరకాల కామెంట్స్, మనం మీరు నేను అనేది ఉండదు కదా, సో ఎవరికి ఏం తోస్తే అది అనమాట. మొత్తం మీద అయితే అప్రిషియేషన్ చాలా వచ్చింది. సో ఇలాంటి మంచి పనులు చేస్తే అప్రిషియేషన్ వస్తుంది. సో మంచి మంచి విషయాలు, తర్వాత ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్ మీ ముందుంచే ప్రయత్నం ప్రతిరోజు చేస్తుంది మీ అభిమాన ఛానల్ హైదరాబాద్ వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. మీరు వింటున్న పాట నేరస్తుడు సినిమా నుంచి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: ఇది ఇవాల్టి మస్తి మజా కార్యక్రమం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: బరికను చేత పట్టుకొని
1: ఎంత బరికను చేత పట్టుకొని
0: దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను తిలక పట్టుకొని దులప

0: కాని డబ్బు చూచి ఎటువంటి ఆడది తప్పకుండా తమ వల్ల పడునని కీలలు వేసి సైగలు చేసి గోల చేయి సోగాళ్లను బట్టి వీపుకు బాగా సున్నం పెట్టి
1: వీపుకు బాగా సున్నం

0: మత పడితే
1: అయ్యయ్యో
0: తందు తోసుకొని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసుకొని తులపర బుల్లోడో దుమ్ము తులపర బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని తులపర బుల్లోడో.
2: ఆకాశంలో మెరుపుతీగకు కారణం మేఘాలు రెండు భేటీ అవడం, రెండు లేత హృదయాల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఒకరి పట్ల ఒకరికి ఇష్టం పెరిగి ఒకరినొకరు కావాలని కోరుకోవడం. ఇక్కడ రాధా గోపీల మధ్య విరబూసిన వలపు కూడా అలాంటిదే. జమీందారి కొడుకైన గోపి పోలీసు కమిషనర్ కూతురైన రాధల మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసిన సందర్భంలోనిది ఈ పాట. దేశోద్ధారకులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్.

ఆపదలో ఆదుకొన్న యువకుడు రాజు మంచి మనసున్నవాడని తెలిసి మనసిచ్చింది లలిత. అతనితో కలసి ప్రేమప్రయాణం కొనసాగించింది. అనుకోకుండా రాజు లలితకు దూరమై ఆమె కష్టాలపాలైన సమయంలో తన అన్నయ్య కృష్ణ ఆమెకు తోడవుతాడు. ఆమె కష్టాలను తీరుస్తానని, రాజును కాపాడి ఇద్దరినీ ఒకటి చేస్తానని ధైర్యం చెబుతాడు. ఆనందబాష్పాలతో మురిసిన లలిత మనసు త్వరలోనే తన రాజుకు చేరువ కాబోతున్నానన్న సంతోషంలో అతనితో కలిసి ఇలా పాడుకుంటోంది. అడవి సింహాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఉగాది ఉత్సవాల సందర్భంగా ఓ గ్రామంలో చెడుగుడు పోటీలు జరుగుతున్నాయి. అందులో పాల్గొంటున్న జట్లలో ఒకటి గ్రామాధికారి భూషయ్య గండ బేరుండ జట్టు, మరొకటి ఊర్లోని రాజా అనే యువకుడి రామదండు జట్టు. రాజాతోపాటు తన మరదలు కూడా అక్కడికి విచ్చేసి ఇరు జట్లను ఉత్సాహపరుస్తుంది. ఊరి ప్రజల కేరింతల మధ్య రసవత్

అంతరంగా సాగిన పోటీలో రామదండు జట్టు విజయం సాధిస్తుంది. ఆ ఆనందంలో తన మరదలుతో కలిసి రాజా ఇలా పాట పాడుకుంటున్నాడు. గండికోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు,

మనసు చంపుకొని ముడిపడిన బంధంలో మణలేక సాగరతీరాన ఎగసిపడుతున్న అలలతో కలసి ప్రయాణం చేస్తున్న ఆలోచనలకు అడ్డుకట్టవేస్తూ ఓ అందాల సుందరి అతగాడిని ఆకర్షించింది. తన ఊహల ఊర్వశిలా ఉందని సంబరపడిపోయేలా చేసింది. అందానికి తోడు ఆమె ఆకట్టుకునే మాట పదే పదే ఆమె తలపులలో విహరించేలా చేసింది. ఎదలోని ప్రేమను ఆమెకు చేరవేసి ఆమెతో కలిసి ఇలా ప్రణయగీతం పాడుకునేలా చేసింది. ముక్కుపుడక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతం. రచన సి నారాయణరెడ్డి, సంగీతం జేవి రాఘవులు.

ఒకరినొకరు ఇష్టపడ్డ ఓ పల్లెటూరి ప్రేమజంట ఏటిగట్లమీద మామిడి చెట్ల నీడన చెరువు నీటిలోన ఆటలాడుతూ ఇలా హాయిగా పాట పాడుకుంటున్నారు. బాపు దర్శకత్వంలో ముళ్లపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్బాబు, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించారు. 1978లో విడుదలైన మనవూరి పాండవులు చిత్రంలోని ఈ పాటను జి ఆనంద్, ఎస్పి శైలజ ఆలపించారు. రచన కొసరాజు, సంగీతం కెవి మహదేవన్.

కోనేటి నీటిలో జలకములాడి మదిని మధురమైన ప్రేమతో నింపుకుందామా అని ప్రేయసి అంటే, కోనేటి నీటి అలలు మన ప్రేమలోని మధురిమను కాజేస్తాయని ప్రియుడంటాడు. సర్పకేసి బారినపడి జ్వాలాద్వీపములో బంధించబడిన తన ప్రేయసిని విడిపించిన ప్రియుడు ఆమెతో కలసి పాడుకుంటున్న గీతమిది. జ్వాలాద్వీపరహస్యం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన యుగళగీతం, రచన దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఒకేచోట కలసి చదువుకున్న విద్యార్థులు చదువుతోపాటు జీవిత పాఠాలను కూడా నేర్చుకుని కళాశాల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశయ సాధనలు వెనకడుగు వేయకుండా, వెనుదిరిగి చూడకుండా ఆశావాదంతో ముందుకు నడవాలని, కష్టాలకు కృంగిపోకుండా సడలని సంకల్పంతో సాగిపోవాలంటూ ఒకటిగా గళాల్ని కలిపారు. అప్పట్లో ప్రతి కళాశాల వీడ్కోలు కార్యక్రమంలో ఈ పాట బాగా వినిపించేదట. చిన్నారి స్నేహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల, లలితాసాగర్ కలిసి పాడిన పాట. రచన జాలాది రాజారావు, సంగీతం చక్రవర్తి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 10:55 దాటి 12 సెకండ్లు. రేపు ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు వివిధ భారతి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 అర్చన క్షేత్రదర్శిని, అనంతరం చింతనం యాన్షియంట్ విజ్డమ్ టు మోడర్న్ సొసైటీ. ఉదయం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 ఆరోగ్య జీవనం, కరోనరీ హార్ట్ డిస్

ఈ అంశంపై డాక్టర్ ప్రణీత్ పోలమరి గారితో పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక ఉదయం 7:30 జనరంజని శ్రోతలు కోరిన చిత్రగీతాలు వాట్సాప్ ద్వారా. ఎప్పటిలాగే సమాచార్ ప్రభాత్ ప్రసారమవుతుంది. 8:15 జనరంజని శ్రోతలు కోరిన చిత్రగీతాలు ఫోన్ ద్వారా. ఉదయం 9:00 ముంబై నుంచి రిలే, 10:00 న్యూస్ హెడ్లైన్స్, అనంతరం వింటేజ్ హిట్స్. ఉదయం 11:00 గుర్తుకొస్తున్న కార్యక్రమం ప్రసారమవుతుంది. పన్నెండు గంటలకు న్యూస్ హెడ్లైన్స్, అనంతరం చైతన్య స్ఫూర్తి ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు. పన్నెండు గంటల 40 ఈట్ ఫిట్ ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో, 1:20 షో టైం. ఇక మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ప్రసారమవుతుంది. 2:15 శక్తిశీలి. మూడు గంటలకు ముంబై నుంచి రిలే, సాయంత్రం 5:00 తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ న్యూస్ హెడ్లైన్స్తో, అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్లు ప్రసారమవుతాయి. ఎప్పటిలాగే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు. 6:00 వార్తల ముఖ్యాంశాలు. 6:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో. 6:20 రేపు స్పెషల్ నీరాజనం 8వ భాగం, పరిమళ సోమేశ్వరి గారి గురించి వారణాసి నాగలక్ష్మి గారి ప్రసంగం. లమ్హే ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఇది మన చట్టం. ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ రిటైర్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. 7:30 పాటతో ప్రయాణం ప్రసారమవుతుంది. 4 హెడ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్. మస్తీ మజా ప్రసారమవుతుంది. 8:00 న్యూస్ హెడ్లైన్స్, అనంతరం రాత్రి 8:30 ఏకచిత్ర గానం శీర్షికన పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 9:15 ఉర్దూలో వార్తలు. 9:30 ముంబై నుంచి రిలే. రాత్రి 10:00 ఎప్పటిలాగే నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి రేపు ఉదయం 6:00 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:00 దాటి 20 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:00 అర్చన కార్యక్రమంతో ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్ పై మా ఉదయపు ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.